0: ಪ್ರೀತಿ ವಾ ಭಜ ಮನ ಶಿವಮೇವ ನಿರಂತರಂ.
1: ಪರಮೇಶ್ವರುಡು ಎಂತ ಪ್ರಕಾಶ ಸ್ವರೂಪುಡೋ ಅಂತ ಆರ್ದ್ರ ಸ್ವರೂಪುಡು. ಅಂತ ತಡಿ ಆಯನ ದಗ್ಗರುಂದಿ ಆ ಆರ್ದ್ರತ, ದಯ, ಪ್ರೇಮ, ಇಲಾಂಟ ಆರ್ದ್ರತ. ಬಾಗಾ ಬಾಧಪಡ್ತೇ ಒಕ ಎಂಡಿಪೋತೇ ಒಕ ಗ್ಲಾಸು ನೀರು ತಾಗಂಡಿ, ಎಂತ ಶಾಂತಿ ಇಸ್ತುಂದೋ ಮನಕಿ. ಅಲಾಗೇ ವಿಶ್ವಮಂತಾ ವ್ಯಾಪಿಂಚಿಪೋಯಿನ ಆ ಪರಮೇಶ್ವರುಣ್ಣಿ ತಲಂಚುಕೋಗಾನೇ ಒಕ ಶಾಂತಿ ವೆಂಟನೇ ಆಯನ ಇಸ್ತುನಾಡು. ಆ ಶಾಂತಿಕಿ ಸಂಕೇತಮೇ ಆಯನ ತಡಿಸಿಪೋಯಿ ಕನಿಪಿಚ್ಚರು. ಅಂದಕೇ ಪರಮೇಶ್ವರುಲ್ಲೋ ರೆಂಡು ಸ್ವರೂಪಾಲುನ್ನಾಯಿ. దీనినే లలితాశాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిని సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపాదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడిన అల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాలా, విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా, ప్రార్థనలు వచ్చి చెప్పాలా, అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచాః భాసమానా భుజంగైః కంఠే కాలః కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః త్రియక్షాః రుద్రాక్షమాలా సల్లిత వపుషాః శంభవ మూర్తి భేదాః రుద్రాః శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతము లేని రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాహ, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా, లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు, వాళ్ళు రుద్రాహ. వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్ఛంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమానువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువున దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి. దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు, కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్లారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. కనుక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి. గొప్ప విశేషం చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. ఆ తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం. నీ బాణానికి నమస్కారం. అటు తర్వాత నీ ధనుస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు.
0: లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేద మంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనుస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ భాసమానా భుజంగై కంఠే కాలా కపర్దా కలిత శశికళా చండ కోదండ హస్తాహ అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండవనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం, కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యం.

అందరూ మెత్తని వాడే ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః రుద్రాని నమస్ నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పి పెడుతుందో చెప్పడం మనకి? ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం. ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం. ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన గాని ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10 అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12 అనువాకములో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వై రుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడూ కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడు లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది?

0: మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా, ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది, దాన్ని చూసి మనం భయవిఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా? కాదు. బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నారు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములన్నీ దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికేనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు, వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు, ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. అంట దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి, జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది. నిజ ఆజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద, అది ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్యాపుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆసక్తి ఇస్తుంది. ఆ పరమేశ్వరుడే ఇక్కడ, అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకు గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నాం. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు నువ్వు ప్రయోగించకపోతే. దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరలను చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని అచేతుల్ని మనం చూడాలి. ఇదే పరమ కారణం అని అంటే శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించే వాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు, నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమ కారణం. పరమ కారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమ కారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోప స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు. కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవరికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకే రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్రా సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమశ ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి వా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రికి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి పెరుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్రా తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు, నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా, కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అని కూడా తమచ్చాడాను. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యభూత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
0: మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల శివలీల అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి మేనిఫెస్టేషన్ అంటారే అది, ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది, వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ గలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమై ఉంది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వనియందు ఉండు లీనమయీ అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనాల్ లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిది లింగ శబ్దం, అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ స్వరూపమైనటువంటి ఆ నిరాకార నిర్గుణతత్వ సంకేతము ప్రతీక అయినటువంటి లింగస్వరూపాన్ని ఇందులో చెప్పి మనకు ఉపదేశం ఏం చేశారంటే తవ కిమను వృత్తిర్న ఫలతి, అనువృత్తి ఉంటే ఫలం ఉంటుంది. ఈ అనువృత్తి గురించే ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఆయన్ని అనుసరించాలి. నీ కళ్ళు ఆయన్ని చూస్తూ, నీ చెవులు ఆయన్ని అర్చిస్తూ, ఆయన కథలు వింటూ, నీ చేతులు ఆయన్ని అర్చిస్తూ, నీ నోరు ఆయన్ని కీర్తిస్తూ, నీ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, నీ బుద్ధి ఆయన వైపు వెళుతున్నప్పుడు నీ వృత్తులన్నీ ఎవరి వైపు వెళ్ళాయి? ఆయన వైపే వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమ శివ జానే పరమతః అని ఆదిశంకరుడు ఇదే మాటను చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ నీ వైపు వచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకు ఎందుకయ్యా అన్నాడు. అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. తవకి మను వృత్తిన్న ఫలతి, ఆ భక్తి చాలయ్యా, ఆ భక్తికి నువ్వు అన్ని ఫలములు ఇస్తావు అని ఇక్కడ శివుణ్ణి గిరిశ అని సంబోధించాడు. ఇది చాలా విశేషం. గిరిశ అంటే కొండ మీద ఉన్నవాడా, షా అంటే శేతే తిష్ఠతి అని అర్థం ఉండుట. గిరియందున్నవాడు గన గిరిశ, కొండ మీద ఉన్నవాడు అంటే కైలాసగిరి వాసుడు అని ఒక అర్థం. గిరి అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు ఎందున్నవాడు, ఏవా వాక్కులు, వేదవాక్కులు ఎందు ఉన్నవాడు అంటే వేద వేద్యమైన పరతత్వము అని గిరిశి శబ్దానికి అర్థం. అందుకు ఆ పరమేశ్వరుని యందు ఎవరికైతే స్థిరభక్తి ఉంటుందో వారికి మహాఫలం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. దానికి ఉదాహరణ 11వ శ్లోకంలో చెప్తున్నారు. అయత్నాదాపాద్యత్రిభువనమవైరవ్యతికరం దశాస్యో యద్బాహూనభృతరణకండూపరవసాన్ ಶಿರ ಪದ್ಮಶ್ರೇಣಿ ರಚಿತ ಚರಣಾಂಭೋರುಗ ಬಲೇ ಸ್ಥಿರಾಯಸ್ತ್ವದ್ಭಕ್ತೇ ತ್ರಿಪುರಹರ ವಿಸ್ಫೂರ್ಜಿತಮಿದಂ. ಸ್ಥಿರಾಯಃ ತ್ವದ್ಭಕ್ತೇ, ಸ್ಥಿರಮೈನಟುವಂತಿ ನೀ ಭಕ್ತಿ ವಲ್ಲ అలా భక్తి కలిగిన వాడు ఎంత ఉన్నతినైనా పొందగలడు అని చివరి వాక్యం యొక్క అర్థం. అలా ఉన్నతి పొందిన వాడు ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎవడయ్యా అతడు అంటే రావణాసురుడు. అది విశేషం. దొరక దొరక ఆయన దొరికాడా అని మీరు అనుకోవచ్చు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహానుభావుడు. మనం ఏది కావాలి ఏది కావాలని తపన పడుతున్నామో అలాంటి వాటిని కొల్లలుగా సాధించినటువంటి మహానుభావుడు. సామాన్యుడా అండి, ఎన్ని యుగాలు పాలించాడో, ముల్లోకాల్ని పాలించాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు. సర్వము ఆయన పాదాక్రాంతం అయిపోయాయి. ఆయన ఇంకా యుద్ధం చేద్దామని వెళుతూ ఉంటేనే ఆ లోకవాసులు వచ్చి నువ్వే యుద్ధం చేయక్కర్లేదు, మేమే లొంగిపోతున్నామని పడిపోయారు. ఆయన యుద్ధం చేయాలని సరదావే తీరలేదు పాపం. ఆయుధాలు ఎక్విప్మెంట్ రెడీ చేసుకుని పైగా యుద్ధం చేస్తే భుజాలైనా సాగుతాయి కనీసం. అంత ఎక్సర్సైజ్ చేసినటువంటి భుజాలు, బలం సంపాదించుకున్న భుజాలు, దాన్నే రణకండూతి అంటారు. అంటే యుద్ధం చేయాలనే కండూతి అది తీరలేదు పాపం అతనికి. అందుకు ఆ రణకండూతి ఉందే, దానితో మొత్తం 20 భుజాలు ఉన్నాయి, తీరలే. ఎందుకంటే ఆయన ఎవడి మీద యుద్ధం వెళ్ళిన వాడు ముందు వచ్చేసి సరెండర్ అయిపోతున్నాడు, ఎవరితో యుద్ధం చేయడానికి లేదు. ఇలాగ ఎక్కడికి వెళితే అక్కడ ఏ లోకపాలకులైతే ఆ లోకపాలకులు వచ్చి పాదాల మీద పడిపోయి వాడికి సరెండర్ అయిపోయారంటే ఎందువల్ల అది సాధ్యమైంది, ఇది గమనించండి. ఎందువల్ల అంటే అతడు శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుగ బలేహే, నీ యొక్క చరణాంభోరుగములు, నీ పాదపద్మములకు అతడి బలి ఇచ్చాడు. బలి అనగానే జంతువులు నరకడం గుర్తు తెచ్చుకోవద్దు, బలి అంటే పూజ అని అర్థం. ఇది విశేషం. ఆ బలి ఇచ్చాడు నీ చరణాలకి, పూజ చేశాడు, వేడితో పూజ చేశాడు, పద్మశ్రేణి పద్మముల వరుసతో పూజ చేశాడట. ఏ పద్మములు? శిర పద్మశ్రేణి, తన తలలు అనేటటువంటి పద్మములతో పూజ చేశాడు. ఏదైనా ఒక తల, 10 తలలు, 10 తలల్ని నరికి పరమేశ్వరుడికి ఇచ్చాట. అది విశేషం. ఆయన శివునికి సంబంధించి ఒక మహాయాగం చేసి ఏమిటి చేస్తే శివుడు దొరుకుతాడు, తీవ్రం ఏదో ఇచ్చేయాలి శివుడి కోసం. అందుకోసం ఏదో ఎక్కడి నుంచో పద్మాలు తెంపుకొచ్చి కుసుమాలు కోసుకొచ్చి ఇలా ఎందుకు, నన్ను నేనే ఇచ్చుకుంటాను అని చెప్పి ఆయన తన యొక్క శిరస్సుల్ని ఖండించి శివార్పణంగా అర్చన చేసేట. ఇలాగ శిరస్సులనే పద్మాలతోనే శివుణ్ణి పూజించినటువంటి మహాభక్తుడు. దీన్ని రాజస భక్తి అని అంటారు. ఒక ఏడ తామస భక్తిని కూడా అనొచ్చు. ఆ విధంగా రాజసిక తామసిక ప్రవృత్తితో ఆచరించిన భక్తి. మొత్తానికి శివుడికి అర్పణ చేశాడు. ఆ ఒక్క ఫలితంగా తలలు శివుడికి అర్పించిన దాని ఫలితంగా లోకంలో అందరి తలలు వచ్చి వీడి పాదాల మీద పడ్డాయి. అది విశేషం. పరమేశ్వరుడి పాదాల మీద ఎవడు తల ఉంచుతాడో వాడి పాదాల మీద ఇతరులు వచ్చి తల ఉంచుతాడు. మనం పరమేశ్వరుని తర్వాత చూసుకోవచ్చు, ముందు లోకంలో వాళ్ళని మెప్పించాలని అడ్డమైన వాళ్ళ ముందు తల ఉంచుతాం. అందువల్ల బ్రతుకంతా తలలో ఉంచడమే అవుతుంది, కానీ మన ముందు తల వంచే వాడు ఎవడు కనిపించాలి. మన ముందు లోకం మన ముందు తల వంచాలంటే మన ముందు లోకేశ్వరుడు ముందు తల వంచాలి. ఇది విశేషం. ఇతను ఏం చేశాడు? తలలు నరికిచ్చాడు. ఆయనకి ఇవ్వడంతో ఆయన ఏం చేశాడు? అయత్నాదాపాజ్య త్రిభువనమ వైరవ్యతికరం అయత్నాత్. ఆ తర్వాత నుంచి ఏ ప్రయత్నమూ లేకుండానే ముల్లోకాలు అవైరవ్యతికరం, శత్రువు అనే విధంగా లేకుండా ఆయనకి రణకండూతిని అలాగే ఉంచి, అంటే ఆ రణం చెయ్యాలని కుతూహలం తీర్చకుండా వచ్చేసేయ్యా, ఎందువల్ల నీ యందు ఉన్నటువంటి భక్తి చేత అని చక్కగా పేర్కొన్నాడు అని చెప్పి అక్కడితో ఊరుకోలేదు. తర్వాత మరో శ్లోకం చెప్తున్నాడు. అది విశేషం. అంటే భగవంతుడి యందు అకుంఠితమైన భక్తి, స్థిర భక్తి ఉన్నవాడు ఎవడైనా సరే ఆయన అనుగ్రహానికి పాత్రుడే. వాడు రాక్షసుడవనేయండి, వాడు దేవత అవనేయండి, వాడు మానవుడవనేయండి, ఎవడైనప్పటికీ భగవద్భక్తి స్థిరంగా ఉన్నప్పుడు ఆయన తప్పకుండా పరితమిచ్చి తీరుతాడు. కానీ తర్వాత శ్లోకంలో వెంటనే పాఠం చెప్తున్నాడు. ఎంత అది మహాకవి చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం. అందులో మహావైయాకరణుడు వాక్కు యొక్క సమగ్ర స్వరూపం తెలిసినటువంటి కాత్యాయన వరరుచి పుష్పదంతుడున్నాడే ఆయన. అముష్యత్వత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వదధివసతౌ విక్రమయత అలభ్యా పాతాళే ప్యలస చరితాంగుష్ఠ శిరసి ప్రతిష్టాత్వయ్యాసీత్ ధ్రువముపచితో ముహ్యతి కలహ.
2: ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ మూర్ఖుడైనటువంటి వాడు మూర్ఖత్వం ఎందుకు వచ్చిందయ్యా అంటే, భగవంతుడి దయ వల్ల మనకి ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. ఏ సుఖం మనం పొందుతున్నా ఈశ్వరార్చన వల్ల మాత్రమే పొందుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం చెయ్యని వాడికి ప్రపంచంలో ఏ భోగము రాదు. ఇది నియమం, ఇది ది యూనివర్సల్ లా, ఎటర్నల్ లా ఇది. ఆ మాట అన్నది ఎవరు? గీతలో కృష్ణ పరమాత్మ, సహయజ్ఞ ప్రజా సృష్ట్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం. యజ్ఞము ద్వారా దేవతలు సంభావించబడి వారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇది లోక నియమం. అందుకు ఈశ్వరార్చన చేయని వాడికి ఏ భోగము రాదు. ఇప్పుడు మనకి ఈ కంటికి చూపు వచ్చిందన్నా, ఈ చెవికి వినికిడి వచ్చిందన్నా, మనం ఈ జన్మలో కాదు గత జన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల వచ్చింది. అందుకే చక్షు యజ్ఞేన కల్పతాం, వాగ్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం అని మనకి రుద్ర చమక మంత్రములు చెప్తున్నాయి. అంటే నా కన్నులు, నా యొక్క ప్రాణములు, వాక్కు యజ్ఞము చేత సమర్థవంతములగుగాక. అంటే ఈ యజ్ఞం ఇప్పుడు చేసుకున్నది కాదు, పూర్వజన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల ఇవి లభించాయి. ఇవి చక్కగా ఇంకా బాగా పనిచేయాలంటే ఇప్పుడు ఇంకా నేను యజ్ఞాలు చేయాలి. ఈ చేస్తున్న యజ్ఞం వల్ల నా యజ్ఞములు ఇంకా ఫలించి యజ్ఞం జరిగి నేను పరిపూర్ణతను పొందాలి అని దానిలో చక్కగా చెప్తున్నాడు. యజ్ఞం చెయ్యని వాడికి సృష్టిలో ఏ వస్తువుని తినే అర్హత లేదు. ఎందుకంటే ఈశ్వరుడు నిర్మించిన సృష్టిలో ఏ పదార్థం తీసుకోవాలన్నా ఈశ్వరార్చన చేయకుండా ఎలా తీసుకుంటావు? ఒకరి ఇంటి సొత్తును నువ్వు తీసుకున్నప్పుడు ఆ ఇంటి వారు అనుభూతుండాలి కదా. విశ్వం అనేది విశ్వేశ్వరుడి ఇల్లు. ఆ విశ్వంలో ఏది నువ్వు స్వీకరించాలన్నా విశ్వేశ్వరుణ్ణి స్మరించి అర్పించి అర్చించి స్వీకరించాలి. అందుకు ఇప్పుడు మనం పొందిన ఐశ్వర్యం ఈశ్వరార్చన ఫలం వల్ల వచ్చింది. అది గత జన్మంలో చేసిందవచ్చు, ఈ జన్మంలో చేసిందవచ్చు. ఈ జన్మంలో కూడా మనకి గత జన్మల యజ్ఞం వల్ల కొంత వస్తే అది తెలుసుకుని మనం భగవంతుడిని ఆశ్రయించి అనేకములైన సాధనలు చేస్తాం. చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, అధికారం వస్తుంది. క్రమంగా ఏం జరుగుతుందంటే, మొదట్లో ఈశ్వరుడు ఇచ్చాడండి అనుగ్రహించాడు అనుకుంటాం ఏది వచ్చిన కొత్తల్లో, కానీ క్రమంగా మనలో అహం అలా పెంకులాగా పెరుగుతుందండి. పెరిగి ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడో లేదో ఇది దానంతట అదొచ్చుంటుంది, లేదా నా ప్రయత్నం వల్ల వచ్చింటుంది. సుఖాలన్నీ మన ప్రయత్నం వల్ల, దుఃఖాలు మాత్రం ఆయన ఇచ్చేసాడంట. ఇది మన యొక్క లక్షణం. అందుకు ఇదంతా కూడాను మన వల్ల వచ్చింది అనుకుంటాం. అనుకుని నెమ్మదిగా మనలో మన ప్రతాపం మీద, మన యొక్క బుద్ధి మీద మనకు అహంకారం ఏర్పడి, మా నిర్వాకములే సమస్తమనుచున్ మత్తిల్లు కాలాలలో, మా నిర్వాకాలే సమస్తము అనుకునే స్థితికి వెళతాం. వెళ్ళగానే మదం వస్తుంది, అహంకారం వస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఐశ్వర్యం, విద్య, పదవి ఇవన్నీ వస్తే ఈశ్వరుడిచ్చినది అని తెలిసినప్పుడు ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా దాన్ని వినియోగించుకుంటాం. కానీ ఈశ్వరుడిచ్చిందన్న మధ్య మర్చిపోయి అదంతా కూడా మనది అనేటటువంటి అహంకార మమకారాలు ఏర్పరచుకుని ఎప్పుడైతే ఉంటామో దానివల్ల మదం పెరుగుతుంది. మదం పెరిగితే క్రింద మీద చూడం, ఈశ్వరుణ్ణైనా చూడడానికి మనం సిద్ధపడతాం. అప్పుడు ఆయన మాత్రం ఊరుకుంటాడా? ఆరాధించినందుకు ఆ ఫలమిచ్చిన వాడు మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు. అది విశేషం. అందుకే ఆ మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు. అది ఇందులో తెలుసుకున్న విషయం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్వామి నీ వల్ల సమధిగత సారం భుజవనం, మంచి సారవంతమైన భుజవనము పొందాడు. భుజవనం అంట ఎంత గొప్ప మాట చూడండి. మంచి చెట్లన్నీ బాగా ఉంటే వనం, అలాగే 20 చేతుల చెట్లు ఉన్నాయి అతని దగ్గర, అది భుజవనం. అంత దృఢంగా ఉందిట. దానితో 20 చేతులకి అసలే రణకండూతి కూడా ఉంది కదా. దానితో ఇంత బలం ఉంచుకుని ఏం చేశాడు? ఆఖరికి అధివసతవు, నువ్వు అధివసించి ఉన్నటువంటి కైలాసేపి ఆ కైలాసాన్ని పెకలించాలని ప్రయత్నించాడయ్యా. అది అహంకారం. నా ప్రతాపంతో నా బలంతో ఆయన్ని సాధిస్తాను అనుకున్నాడు. ముందు అర్పణతో ఆయన అనుగ్రహాన్ని పొందాడు, ఇప్పుడు అహంకారంతో సిద్ధపడుతున్నాడు. దానితో ఆయన్ని సాధిస్తానని చెప్పి ప్రయత్నిస్తే ఏం జరిగింది? ఆయన ఒక్కసారి చూశాడు, ఈయన మొత్తం 20 చేతులతోనే కైలాసాన్ని ఎత్తుదామని ప్రయత్నించాడు. అది నందీశ్వరుడితో అహంకరించి, అహంకారం చేసే పనులు ఇవన్నీ అహంకరించి ఎత్తితే కదిలిందిరు కొంచెం. ఎందుకంటే ఈయన ఇచ్చిన బలమే మళ్ళీ ఆ కొండ మీద కూర్చున్నాయని ఇచ్చిన బలంతో ఆయన కొండనే కదిలిద్దామని ప్రయత్నించాడు. కదిలిస్తే ఆయన లీలగా కూర్చున్నట్ట ఆ ప్రక్కన అమ్మవారు ఆ కదలికి కొంచెం కదిలి ఈయనకి తగిలేత్త చూశాడు. అమ్మవారినే కదిలించాడు వాడు. దానితో ఆయన ఏం చేశాడు, చిరునవ్వు నవ్వి ఆయనేమీ కదలలేదు, అసలే స్థాణువు కదా. అందుకే ఏం చేశారంటే అలస చలిత అంగుష్ట, ఎంత గొప్ప మాట చూడండి, అలస ఏమాత్రం శ్రమ లేకుండా తన అంగుష్టాన్ని కదిపి ఇలా నొక్కాడు. అంగుష్టం అంటే కాలి బొటన వేలుతో అలా నొక్కాడు ఆయన పైనుంచి. నొక్కగానే ఈ రెండు చేతులు భుజాలతో పెట్టాడు కదా అన్న దభీమను కూలింది అది. ఆ కూలడంతో ఎక్కడికి పోయాడయ్యా అంటే నిన్నెత్తుదామని ప్రయత్నంతో వచ్చిన వాడు చివరికి భూమి మీద కూడా అతనికి ప్రతిష్ట లేకుండా అయిపోయాడు. అంతేకాదు పాతాళేపి, పాతాళంలో కూడా ప్రతిష్ట లేదు అతనికి, అంత అడుక్కు వెళ్ళిపోయాడయ్యా ఆయన. అడుక్కు వెళ్ళిపోయాడు అంటే అర్థం ఇప్పుడు ఆ స్థితిలోనే కాదు, తర్వాత అతను సంపాదించిన ప్రతిష్ఠ అంతా పోయిందే కదా. అది మనం గమనించుతాం. ఎందుకు? మదం చేత, అహంకారం చేత. అప్పుడు ఆ పులస్త్య బ్రహ్మ యొక్క తనయుడైనటువంటి ఈ పౌలస్త్యుడు ఆ ఏడిచేట చాలాసేపు ఏడిచాడు. ఎప్పుడు శివుడు కదిలొచ్చే వరకు ఏడిచాడండి. ఆయన కదిలి రావాలంటే అందరూ ఇలాంటి అహంకారంతో కదిలించినప్పుడు ఆయన కాల్కులేషన్లో ఆయన రెప్పపాటు కాలంలో చాలా కాలాలు జరిగిపోతాయి. ఆయన కదిలొచ్చే వరకు ఏడిచేటండి. ఎంత ఏడిచారంటే దిక్కుల చెవులు దిమ్మెళ్ళెత్తేలాగా రావణ చేసేట, అంత రావణ చేశాడు గనక రావణుడు అని పేరు వచ్చింది దానికి. అందుకు ఆయన వచ్చాడు, ఓరి రావణా అనుకుని వచ్చాడు. వచ్చి ఆ తర్వాత అనుగ్రహించాడు వేరే విషయం. ఈ రెండు శ్లోకాలు ఆయన చెప్పిన దాని విషయాన్ని మీరు గమనించితే పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనకి ఫలము లభించినప్పటికీ మదమెక్కి అహంకరించితే దెబ్బ తప్పదు. ఆ దెబ్బ కేవలం కైలాసం ఎత్తినప్పుడే కాదు, చివరి దాకా తీసుకెళ్ళింది. అది మనం గమనించాలి, అవునా లేదా? పైగా తలలిచ్చాడు అన్నారు. అంటే తలలిచ్చాడు కనుక దాన్ని పూజ ఏదో మనము చేద్దామని ముందుకు రావద్దు. మనల్ని మనం గాయపరుచుకుని ఈశ్వరుని ఆరాధించడం రాజస తామస ప్రవృత్తులు. ఇవన్నీ కూడా తామసిక ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడు. ఇవన్నీ అవైదిక ఆచారములు అని చెప్తారు వీటిని. ఇవి సాత్వికాచారములు కావు, ఇవి రాజస తామసములు. వీటిని రాజస భక్తి, తామస భక్తి అని అంటారు. అందుకు వాటిని శాస్త్రం నిషేధించింది. సాత్వికమైన భక్తినే మనకి సిద్ధం. అందుకు ఈ బలులు, జంతు బలులు, తనను తాను బలిచ్చుకోవడాలు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఆదిశంకరులు మొదలైనటువంటి వారు ఖండించారు. ఇక్కడ తన తలని తాను ఇవ్వడం అంటే నిజమే, తలలు ఇవ్వడం చాలా మంచిదే. అసలు భగవంతుడికి తల ఇవ్వాలండి, ఇంకేమీ కాదు. ఎందుకంటే ఈ తలే మనకు తిక్కలన్నిటికీ హేతు, అవునా కదా? తల తిక్క అంటాం కానీ తిక్కలేని తల లేదు. వాడికి మంచి తల తిక్కండి అంటాం, తిక్కలేని తలందే చూపించండి. ప్రతి తలకి ఏదో ఒక తిక్క ఉంటుంది కనుక తల తిక్క లేకుండా ఉండాలంటే తల ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ కారణం ఇది. ఒక వస్తువును చూసి భలే ఉందని ఆకర్షింపబడతాను దేని చేత? చూపు చేత. అలాగే ఒక విషయం విని, ఒక విషయం మీద రుచిపడి, ఇంకా అన్నిటికీ మించి ఆలోచనలు, అది తలలోనే. తలపులకి నిలయం తల కదండి. అందుకు మన ఆలోచనలు, మన జ్ఞానేంద్రియములు అన్నీ ఎక్కడున్నాయి? తలలోనే. ఈ తలని నిజంగా ఈశ్వరుడి చరణాలకు మనం ఇవ్వాలి. అంటే అర్థం ఈశ్వరుడి గురించే చూడాలి, ఈశ్వరుణ్ణే వినాలి, ఈశ్వరుణ్ణే అనాలి, ఈశ్వరుణ్ణే ఆలోచించాలి. పురుషోత్తముని మీది బుద్ధి, బుద్ధి. అందుకే తల ఆయనకు అర్పించడం అవసరం. అందుకే భగవంతుడి ముందు తల వంచడం అంటే అర్థం ఏమిటి అంటే నా ఆలోచనలన్నీ, నా జ్ఞానేంద్రియ శక్తులన్నీ నీకే అర్పిస్తున్నాను. ఇదే అనువృత్తి అనేటువంటిది. అలాంటి అనువృత్తి మొదట మనం చక్కగానే పాటిస్తాం, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ మళ్ళీ అహంకారం వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది. ఇదంతా నైజం, ఒక్క రావణాసుని పట్టుకుని నిందించడం కాదు. చాలా గొప్పవాడు ఆ మహానుభావుడు, మహాశివభక్తుడు, వేద వేదాంగవేత్త, సామాన్యుడు కాడు. పైగా బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు, వేదాలకి ఘన ఆయనే ఏర్పాటు చేశాడని కొందరు అంటారు. రావణాసురుడు చెప్పినటువంటి మహన్యాసం ప్రత్యేకించిందంటారు. అలాంటి మహానుభావుడు సామాన్యుడు కాదు, బ్రహ్మవంశోద్భవుడు. ఆయన యొక్క తండ్రి వారే విశ్రావసుడు, పులస్త్యుడు మొదలైనటువంటి వారు. అలాంటి గొప్ప తరం కలిగినటువంటి వాడు మహానుభావుడు రావణాసురుడు. అంత శివభక్తి, అంత శివభక్తి ఉంది గనకనే రాముని చేతిలో మరణించగలిగే భాగ్యం లభించింది. అది విశేషం. శివభక్తికి ఫలితంగా ఆయన ఆ స్థితినిచ్చాడు. అయితే ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే ఎప్పటికో అప్పుడు వ్యక్తి వెళ్ళక తప్పదు కదండి, ఎప్పటికప్పుడు వెళ్ళాలి. కనుక నిందలేంది బుద్ధిపోదు. అందుకోసం ఆయనకు నింద కనబడాలి. అందుకు పరస్త్రీ వ్యామోహం అనేటటువంటి నింద అక్కడ కల్పించబడింది. దానికి కారణం అహంకారం మదంచేత. ఇదంతా నేను సంపాదించాను, నా భుజగర్భం నా భుజగర్భం అనుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే పరమేశ్వరుడు అర్పణకి ఫలితము ఇస్తాడు, అహంకారానికి శిక్షిస్తాడు కూడా. నిజానికి శిక్ష కూడా అనుగ్రహమే పరమేశ్వరుని ఆశ్రయించినందుకు. శిక్ష ఎలా అనుగ్రహం ఏందో తెలిసింది కదా. అందుకే ఈశ్వరుడి శిక్షలో కూడా కారుణ్యం ఉంది. అది ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. అందుకు ఇంత శివభక్తుడైన రావణాసురుడు కూడా రాముడి చేతిలో వెళ్ళిపోయాడండి అంటే అంత శివ పూజకు ఫలితం ఆ విష్ణు చేతిలో వెళ్ళిపోవడం, అది విశేషం. అందుకే ఆ శివుడే విష్ణువై అనుగ్రహించాడు. అదే పద్మపురాణంలో గొప్ప మాట చెప్తాడు రాముడితో శివుడు. ఏమనంటే రామానువ అదృష్టవంతుడివి. ఎందుకంటే రాముడు ముందు శివుణ్ణి ఆరాధించట. ఎందుకంటే తాను ఎవరి పైకి యుద్ధానికి వెళ్ళబోతున్నాడో వాడు శివభక్తుడు. మరి అటువంటప్పుడు ఆ శివుడు ఎవరో ఆయనని తీసుకోవాలి. అందుకే రాముడు శివభక్తుడే, రావణుడు శివభక్తుడే. మరి రామేశ్వరం మనకు ఉంది కదండి, ఇద్దరు కూడాను శివభక్తులే. మరి ఎవరు పక్షాన ఉంటాడు దేవుడు? ఇప్పుడు ఇది ప్రశ్న. ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నారు, వాడిని ఆశ్రమవాలని వీడు, వీడిని ఆశ్రమవాలని వీడు. అప్పుడు దేవుడు ఎవరు పక్షాన ఉంటాడు? ఇది పెద్ద పజిల్. మనకి మనకు పుట్టేటువంటి అనేకములైన తిక్క ప్రశ్నలు ఇది ఒకటి. అలాంటి ప్రశ్న మనకి కలగడం సహజం. దానికి సమాధానం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది. రాముడితో అంటాడు శివుడు, రామానువ అదృష్టవంతుడివి, అధర్మపరుడైన శత్రువు దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఎంత గొప్ప విశేషం ఉంది చూడండి, అధర్మపరుడైన శత్రువు. ఎందుకంటే అధర్మం అనే వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాడిని ఈజీగా కొట్టచ్చట. అందుకే మనం తెచ్చుకోవలసిన స్ట్రెంగ్త్ ఏమిటి? ధర్మం అనే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. అధర్మం దగ్గర ఎంత భౌతిక బలమున్నా కూడా విజయం ఉండదండి, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే భారతదేశం ఎప్పుడు మెజారిటీని బలంగా చెప్పలేదు, ధర్మాన్ని బలంగా చెప్పింది. క్వాలిటీయే బలం కానీ క్వాంటిటీ బలం కాదు. నాకు 102 అంతస్తులు ఉన్నాయని పెద్ద సెంటర్ పెట్టుకున్నా ఏ హ్యూమన్ బాంబు ప్రవేశి తగడబెట్టగలదు అది. అందుకు భౌతిక బలం సమకూర్చుకునే అగ్రరాజ్యాన్ని అగ్రదేశాన్ని అంటే కాదు, ధర్మ బలం. భారతదేశం ఆది నుంచి నూరిపోసింది. మనం భౌతిక లాలసతో అది పోగొట్టుకుంటున్నాం. రామాయణ భారతాలు రెండు మనకు చెప్పింది అదే, మెజారిటీ బలం కాదు, తపస్సు బలం, ధర్మం బలం. లేకపోతే కేవలం నరవానరులు వెళ్ళింది, ముళ్ళోకాలను పాలించే రాక్షసుల్ని జయించారు. ఎందువల్ల? ఇక్కడ ధర్మ బలం, అక్కడ అధర్మం. ఇక్కడ 5 పాండవులు సంహరించింది 100 కౌరవుల్ని, దీనిలో ఉన్నదేమిటి? ధర్మ బలం. అందుకే ఎతో ధర్మస్తతో జయ, అది విశేషం. ఎక్కడ పెడితే అక్కడ. అందుకు శివుడు చక్కగా చెప్పాడు, అంటే ఇద్దరిలో 2 కోరికలు ఉంటే ఎవరి వైపు శివుడు ఉంటాడంటే ఎవడవైపు ధర్మం ఉంటుందో వాడి వైపు ఉంటాడు. అయితే మరి ఇంతకాలం కొరుచుకున్నాడే వాడిని ఏం చేస్తాడు? అప్పటి అధర్మానికి శిక్షిస్తాడు, కానీ అంతకు ముందు చేసిన అచ్చెన్నాయన మర్చిపోడు. అందుకు అతడికి మళ్ళీ మరో ఉన్నతినే కల్పిస్తాడు. అందుకు రావణాసురుడికి కూడా ఉన్నతిని ఇచ్చాడు, ఇవ్వకపోలేదు. అది విశేషం, భగవద్ అనుగ్రహ విశిష్టతని రావణాసురుడు దానిలో ఈయన చెప్పడం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంత చక్కగా చెప్పి మొత్తానికి ఆ పరమేశ్వరుని యందు స్థిరభక్తి ఉన్నటువంటి వాడికి ఐహికమైనటువంటి ఈ సమస్త భోగములు వాడికి పాదాక్రంతమవుతాయి అని చెప్తున్నారు. వాడిని ఎవ్వరూ జయించలేరు. అందుకు అజేయుడే ఉన్నాడు. అంత అజేయుడైన వాడు కూడా ఒక్క విషయంలో ఓడిపోయాడు. ఎందుకు? పరస్త్రీ వ్యామోహం. మొత్తం మనకి ధర్మశాస్త్రం చెప్తున్న విషయం చూడండి, రాముడు విష్ణువు కనుక జయించాడు అని మనం అనుకోరాదు ఎప్పుడు. ఎందుకంటే రాముడు నరుడిగా ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చాడు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనే కూడా తన భర్తే దైవం ఉన్నటువంటి సీతమ్మ అజేయురాలేగలిగింది. అలాగే మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడనటువంటి రామచంద్రమూర్తి అజేయుడే వెలిగాడు. పరస్త్రీ వ్యామోహంతో రావణుడు నశించాడు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఎప్పుడైనా పర అనేటువంటిది ఇంత ప్రమాద హేతు అవుతుంది. అందుకు ఆ ధర్మాన్ని అంత చక్కగా చెప్పారు. అందుకే ధర్మం వైపు పరమేశ్వరుడు ఉంటాడు, అధర్మం చేస్తే ఆయన కూడా వదలడు. దానికి అక్కడికక్కడే కేవలం ఆ శిక్షించడానికి ఏం కష్టం అక్కలానికి, ఆ మాత్రం బొటన వేలుతో అంతే చాలు. అది ఇంత చక్కగా ఆ ఈశ్వరుని లీల చూపించి ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నాడు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు. ఎదురుద్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివ సతరి తచ్చరణయోర్ నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై యవనతిహి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది. అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది. అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫిట్స్ చేస్తూ ఉంటాం, దానికి ఫెయిల్యూర్. కానీ లోకేశ్వరుడు ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రాంతమవుతుంది అనడానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుల గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రామ్నో వృద్ధిం, సుత్రామ్నుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట. అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయత్రిభువన, ముల్లోకాలు ఆయనకు పరిజనుల్లో కొరుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడిని కొరుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏముంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇందులో ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా, ఎందుకంటే త్వచ్చరణయోర్ పరి వరివసతిరి, వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడి యందు, అంటే నీ పాదములను ఎవడు అర్చిస్తున్నాడో వాడి యందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు, వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు గనక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసుడు ఉదాహరణేనా అని వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరికి శివుడు అంటే ఏమిటో పడదు, అది వాడి దౌర్భాగ్యం. ఏం చేస్తాం, ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి నుదుట అమంగళాలు రాసి పెట్టుంటాయో వాడికి శివుడు పడదు. భవాన హోద్వేష్టి శివం శివేతరహ అని, శివం శివేతరహ, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమనంటే ఏమంటే శివభక్తులు అందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని, వాడి దృష్టికి రాక్షసులే కనపడ్డారు. కానీ బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్నప్పుడు ఒక సురార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్టదిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన ఎలా చేస్తారో మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుణ్ణి అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర, ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడు నిత్యం నారాయణ అర్చన చేసుకుంటారు ఒకరి హృదయం ఒకరు గనక, ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు, వ్యాసుడు, దధీచి, గౌతముడు, ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు, ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి, ప్రకృతి మొత్తం ఎన్ని విధములుగా ఉంది, ఎనిమిది విధములుగా ఉంది. ప్రకృతి మొత్తం ఎనిమిది విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా ఎనిమిది. ఇంకా వివరణల్లోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ ఎనిమిది విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో ఎనిమిది ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోనే జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది, మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నాడంత పక్కన పెట్టండి, కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి, చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వాడికి నీళ్లు ఇస్తుంది. సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కానీ ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతే ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వాళ్ళకి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్ష శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆపనీ చేస్తాడు వదలడు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వర భక్తులు రాక్షసుల దేవతల పిచ్చి ప్రశ్నలు మనకు ఉండవు. ఇవి నిజానికి ఏదో మన మేధస్సు పెరిగిపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేతి చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వర నిందా పాపం కట్టుకోవడం మనం? అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే, మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్పతంత్రి ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి.
3: ఓం నమః శివాయ.
4: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
3: Om Namah Shivaya.

ఆశుస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏకవిజ్ఞేషః ప్రతూర్తిరష్టాదశః తపో నవదశోభివర్తః స విజ్ఞేషో వర్చో ద్వా విజ్ఞేషః సంభరానస్త్రయో విజ్ఞేషో యోనిశ్చతుర్విజ్ఞేషః గర్భాః పంచ విజ్ఞేష ఓజస్త్రిణవః క్రతూరేకత్రిజ్ఞేషః ప్రాతిష్ఠా త్రాయస్త్రిజ్ఞేషో బ్రహ్మస్యావిష్టపంచతుస్త్రిజ్ఞేషః నాకషట్రిజ్ఞేషో వివర్తోష్టా చత్వారిజ్ఞేషో ధర్త్రం చాతుష్టోమః అగ్నేర్భాగో ఓసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్ఫృతం త్రివృత్స్తోమః ఇంద్రస్య భాగో ఓసి విష్ణోరాధిపత్యం క్షత్రగ్స్ఫృతం పంచదశస్తోమః రజక్షాసాం భాగో ఓసి ధాతురాధిపత్యం జనిత్రగ్ స్ఫృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగో ఓసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాత స్ఫృత ఏక విజ్ఞేషస్తోమః వసూనాం భాగో ఓసి రుద్రానామాధిపత్యం చతుష్పాత్ స్ఫృతం చాతుర్

భవతి ప్రావిదే వచ్చ్యం దేర్పోన్నాం సన్మనుష్యాణ ఉపవిలబ్ధో దేవానా అర్ధపితృణాం అర్ధ ఉపమంథతి అర్ధోజిపితృణాం హే గజోపమంథతి హే పాశుపితృణాం దక్షిణాపమంథతి దక్షిణార్ధిపితృణాం అనారభ్యోపమంథతి సర్ధిపితేం గచ్చతి ఇమాం దిశం మే నిముద్ధంతి ఉపదేశిస్తున్నే సుస్రక్తిర్భవతి సర్వాణ్యర్భిషర పితర

ఉపనిషతి హిర్యమరుషోర్ణంతరిచ్చే నారిషేదం ప్రణీతే సహోతారం హిరారిషేదం ప్రణీత హిర్ధోతారం ప్రమాణి.

సంచక్షేషా దేవతాః హే పురోనుభాచ్యే శాజ్యా దేవతావశక్కారః సాయేవ క్రీణాతి సంతతమవద్యతే సోణాగుం సంతత్యే శ్రీరైర్ధపూర్మయా పరోనుభాచ్యజాః కనయతి ద్విజీలిలా గమయతి రాజ్యయా శ్రీ లోకే వితరా.

ప్రత్యమయతే దక్షిణతమపదాయ పురంధరిత్రమవిద్యామిత్యై కామప్రభేత్యాశ్రావయతి హస్తుప్రభేతి ప్రశ్నాశ్రావయతి ప్రధానమయతి వషత్రయోగి ప్రధాకారోహిమిదృణాం స్వమగ్రయజతి స్వమత్రయాహిపితర స్వామం చిత్రమంతయతి సంవత్సరో వై స్వామక్షిత్రమాన్ సంవత్సరమే వదతి.

ప్రవర్తయతే అగ్నిశ్య వాహనయజతే శరీరపదనామగ్ని సమేవ ప్రత్యజతే అథోషాజతే సాధిగేవతే ఏవాతేతద్భవతే సత్యా వనీయే సత్యాన్ని ప్రవరంతే ఆ సమితో ఉపదిష్టంతే అగ్నిరేవోపధ్యస్తారం కృత్వా ఉదయం నిరవదనంతే సంతం వా ఏతే ప్రాణా

ఆదరదేవ పునరయుక్త అక్షన్నమేవంతయేది గార్గవక్షమపతిష్టంతే అక్షన్నమేవంతాసత్వోపతిష్టామహరి వేదదా అమేవదంత వితరస్వ్యాలిప్రవర్జంతే అమేవదంత వితర

రావణో యాదౌ సత్ సంపద్యంతే సద్వారి తమః లోహే వక్రే నాశి సమర్థ్యం వాహాత్తే సత్పత్యం వాసీత శక్తైరాజనేయో ప్రవాహిపాస్యాత్ సత్పాన్నాన్వాసే ధనైయాజయంతి.

నిరవతరత్ శేషకపాదాభవంతి శేషదేవ రుద్రం నిరవతరత్ నాభిధారయతి శరభిధారయేత్ అంతరవచారణకం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతి తద్భిరుద్రస్య భాగధేయం ఇమాన్ విజయంతి శేషావిరుద్రప్యసి ప్రాయామే పురుషి రుద్రం నిరవతరత్ అంతరోపాపకృతానాభుక్తేనాతిష్టత అసౌతే పశుర్దిశ్యామే వద్ది సమగ్రే పశుం నిర్దిపచే.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga, Spiritual Discourse. In this, you are about to listen Sadhana, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಓಂ ಸಹನಾವತು ಸಹನೋ ಭುನಕ್ತು ಸಹ ವೀರ್ಯಂ ಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ತಪಸ್ವಾಧ್ಯಾಯ ಈಶ್ವರ ಪ್ರಣಿಧಾನಾನಿ ಕ್ರಿಯಾ ಯೋಗಃ ಸಮಾಧಿ ಭಾವನಾರ್ಥ ಕ್ಲೇಶ ತನೂಕರಣಾರ್ಥಶ್ಚ ಅವಿದ್ಯಾಸ್ಮಿತಾರಾಗದ್ವೇಷಾಭಿನಿವೇಶಾಃ ಪಂಚಕ್ಲೇಶಾಃ ಅವಿದ್ಯಾಕ್ಷೇತ್ರಮುತ್ರೇಷಾಂ ಪ್ರಸುಪ್ತತನುವಿಚ್ಛಿನ್ನಾವತಾರಾಣಾಂ ಅನಿತ್ಯಾಶ್ರೀ ದುಃಖಾನಾತ್ಮಸು ನಿತ್ಯಶುಚಿ ಸುಖಾತ್ಮಖ್ಯಾತಿರವಿದ್ಯಾ ದೃಗ್ದರ್ಶನಶಕ್ತಿಯೋರೇಕಾತ್ಮತೈವ ಅಸ್ಮಿತಾ. ಸುಖಾನುಷಯೀ ರಾಗಃ ದುಃಖಾನುಷಯೀ ದ್ವೇಷಃ ಸ್ವರಸವಾಹೀ ವಿದುಷೋಪಿ ತಥಾ ರೂಢೋ ಅಭಿನಿವೇಶಃ. ತೇ ಪ್ರತಿಪ್ರಸವಹೇಯಾಃ ಸೂಕ್ಷ್ಮಾಃ ಧ್ಯಾನಹೇಯಾಸ್ತದ್ವೃತ್ತಯಃ. ಕ್ಲೇಶಮೂಲಃ ಕರ್ಮಾಶಯೋ ದೃಷ್ಟಾ ದೃಷ್ಟಜನ್ಮವೇದನೀಯಃ. ಸತಿ ಮೂಲೇ ತದ್ವಿಪಾಕೋ ಜಾತ್ಯಾಯುರ್ಭೋಗಾಃ. ತೇ ಹ್ಲಾದ ಪರಿತಾಪಫಲಾಃ ಪುಣ್ಯಾಪುಣ್ಯಹೇತುತ್ವಾತ್ ಪರಿಣಾಮತಾವ ಸಂಸ್ಕಾರದುಃಖೈಃ ಗುಣವೃತ್ತಿವಿರೋಧಾಚ್ಚ ದುಃಖಮೇವ ಸರ್ವಂ ವಿವೇಕಿನಃ. ಹೇಯಂ ದುಃಖಂ ಅನಾಗತಂ ದೃಷ್ಟದೃಶ್ಯೋ ಸಂಯೋಗೋ ಹೇಯ ಹೇತುಃ. ಸೋ ವಿ ಸಾ ದಿ ಹೇಯಂ ಅಂಡ್ ದಿ ಹೇಯ ಹೇತು ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿ ಸಂಸಾರ. ಹೇಯ ದಿ ಸಂಸಾರ ಅಂಡ್ ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿ ಸಂಸಾರ ದೃಶ್ಯ ಸ್ವರೂಪಂ. ನೌ ವಿ ಆರ್ going to inquire about the truth of the drishya, about whatever we see, the world. What is that? Prakasha kriya sthiti shilam bhutendriyatmakam bhoga pavargartham drishyam. Sutra. Prakasha kriya sthiti shilam bhutendriyatmakam bhoga pavargartham drishyam. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತ ಇಂದ್ರಿಯ ಆತ್ಮಕಂ ಭೋಗ ಅಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ವಾಟ್ ಇಸ್ ದೃಶ್ಯ? ದೃಶ್ಯ ಇಸ್ ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ದಿ ಸೀಯಿಂಗ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್, ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ವಾಟ್ ಇಸ್ ದಟ್? ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ ಶೀಲಂ ತತ್ ಶೀಲಂ. ಸೋ ಇಟ್ ಇಸ್ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ವಾಟ್ ದಿ ದೃಶ್ಯ ಇಸ್ ದಿ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ. ಪ್ರಕಾಶ ಪ್ರವೃತ್ತಿ ನಿಯಮಾರ್ಥಾಃ ಇನ್ ಸಾಂಖ್ಯ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ. ಪ್ರಕಾಶ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಸತ್ವ, ಕ್ರಿಯಾ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ರಜಸ್, ಸ್ಥಿತಿ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ತಮಸ್. ದಟ್ ಇಸ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ದಿ ದೃಶ್ಯ, ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ಅಂಡ್ ಭೂತ ಇಂದ್ರಿಯಾತ್ಮಕಂ, ಇಟ್ ಇಸ್ ಮೇಡ್ ಆಫ್ ಪಂಚಭೂತಾಸ್ ಅಂಡ್ ಇಟ್ ಇಸ್ the object of the sense organs. And that is, what is that for? Bhoga apavargartham. The world of experience is for, pradhana creates the world of experience for bhoga and apavarga of the purusha. Bhoga, his experience, and apavarga, his realization. ಸ್ವಾರ್ಥಂ ಇವ ಪರಾರ್ಥಂ ಆರಂಭಃ. ದೋ ದಿ ಪ್ರಧಾನ ಡಸ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಎನಿ ಯೂಸ್ ಇನ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್, ಇಟ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್ ಲೈಕ್ ಇಟ್ ಇಸ್ ಆಫ್ ಇಟ್ಸ್ ಓನ್. ಇಟ್ ಇಸ್ ಗೋಯಿಂಗ್ ಟು ರೀಪ್ ದಿ ರಿಸಲ್ಟ್ಸ್ ಫಾರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಲೈಕ್ ದಟ್ ಇಟ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್, ದೋ ಇಟ್ ಹ್ಯಾಸ್ ನಥಿಂಗ್ ಟು ಡೂ ವಿತ್ ಇಟ್. ಅಂಡ್ ಫಾರ್ ದಟ್ ದೇ ಗೇವ್ ಅನ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಲ್ಸೋ, ಲೈಕ್ ದಿ ಕೌ which naturally secretes milk for the calf, the same way this pradhana naturally creates this srishti. Prakasha shilam satvam, kriya shilam rajah, sthiti shilam tamah iti. Prakasha ది ఇల్యూమినింగ్, ది నేచర్ ఆఫ్ ఇల్యూమినింగ్ ఇస్ ఆఫ్ ది సత్వగుణ. క్రియాశీలం, ది నేచర్ ఆఫ్ ఎఫర్ట్ ఫంక్షనింగ్ ఇస్ ఆఫ్ ది రజోగుణ. స్థితిశీలం, ది నేచర్ ఆఫ్ లేజినెస్ ఎక్సెట్రా వేర్ దర్ ఇస్ నో ఎఫర్ట్ హ్యాపనింగ్, దట్ ఇస్ తమో గుణ. ఇది ఏతే గుణాః పరస్పర ఉపరక్త విభాగాః సంయోగ విభాగ ధర్మాణః ఇతరేతర ఉపాశ్రయేణ ఉపార్జిత మూర్తయః పరస్పర అంగంగిత్వే అపి అసంభిన్న శక్తి ప్రవిభాగాః అతుల్య జాతీయ శక్తి భేద అనుపాతినః ప్రధాన వేళాయాం ఉపదర్శిత సన్నిధానాః గుణత్వే అపి చ వ్యాపారమాత్రేన ప్రధానాంతర్నీత అనుమిత అస్థితాః పురుషార్థ కర్తవ్యతయా ప్రయుక్త సామర్థ్యాః సన్నిధి మాత్ర ఉపకారినో అయస్కాంతమణి కల్పాః ప్రత్యయమంతరే అంతరేణ ఏకం ఏకతమస్య వృత్తిం అనువర్తమానాః ప్రధాన శబ్దవాచ్యాః భవంతి. ఏతే గుణాః, దీస్ గుణాస్ దట్ విచ్ ది కాస్ ఫర్ ది బాండేజ్ ఆఫ్ ది పురుష పరస్పర ఉపరక్త విభాగాః దే జాయింట్ టుగెదర్ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ టు ఫంక్షన్ బికాస్ సత్వ కెనాట్ డూ ఎనిథింగ్ ఆన్ ఇట్స్ ఓన్ తమస్ ఆల్సో కెనాట్ డూ ఎనిథింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సో దే నీడ్ ది హెల్ప్ ఆఫ్ ది రజోగుణ విచ్ హ్యాస్ ఎఫర్ట్ టు ఫంక్షన్ అండ్ ఓన్లీ రజోగుణ కెనాట్ ఫంక్షన్ బికాస్ ఇట్ హ్యాస్ టు డిసైడ్ సో విత్ ది హెల్ప్ ఆఫ్ తమో సత్వగుణ ఇట్ విల్ డిసైడ్ అండ్ తమో గుణ హెల్ప్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ వేస్ టు డెల్యూట్ దిస్ జీవ ఎక్సెట్రా సో సంయోగ విభాగ ధర్మాణ దే ఆర్ ఆఫ్ సంయోగ అండ్ విభాగ ధర్మ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ దే సెపరేట్ థింగ్స్ ఇతరే ఇతర ఉపాశ్రయణ బై హెల్పింగ్ ఈచ్ అదర్ బై బీయింగ్ సపోర్ట్ టు ఈచ్ అదర్ ఉపార్జిత మూర్తయ దే క్రియేట్ ది హోల్ థింగ్ వాట్ ఎవర్ ది ద్రవ్యాస్ వాట్ ఎవర్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ క్రియేటెడ్ బై దిస్ సత్వరస్ తమస్ మిక్స్ ఇన్ డిఫరెంట్ క్వాలిటీస్ దే క్రియేట్ డిఫరెంట్ థింగ్స్ పరస్పర అంగ అంగిత్వే అపి హౌ డస్ దే క్రియేట్ పరస్పర అంగ అంగిత్వే అపి దో దే ఆర్ అంగ అండ్ అంగి అంగ అండ్ అంగి మీన్స్ వన్ థింగ్ బికమ్స్ ది మెజారిటీ అండ్ ది అదర్ థింగ్ అదర్ టూ గుణాస్ బికమ్ అ అంగ ఎ పార్ట్ ఆఫ్ దట్ అంగ అంగి దట్ మెయిన్ క్వాలిటీ ప్రధాన క్వాలిటీ ప్రధాన క్వాలిటీ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ వన్ బికమ్స్ ది ప్రైమరీ ది అదర్ టూ బికమ్స్ సెకండరీ సో ఈచ్ సిచ్యువేషన్ వన్ టేక్స్ ది ప్రైమరీ ఫార్మ్ అండ్ ది అదర్ టూ టేక్స్ ది సెకండరీ ఫార్మ్ దో ఇట్ ఇస్ లైక్ దాట్ అసంభిన్న శక్తి ప్రవిభాగాః అసంభిన్న శక్తి ప్రవిభాగాః దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ దట్ దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఇన్ దట్ See, how does see Sattva-guna, Rajaguna and Tamaguna, they are so different. How do they come into contact to create Jagat, to create the world of experience? When this was asked, the Sankhyans answered it with this example, that they are like the earth, the water and fire. In the three elements, they come into contact, they create the light. In the lamp we see, the oil lamp we see, there is a oil which is quality of water, there is twig which is the quality of earth, and there is this fire, quality of fire. So when these three come into contact, they still function. In the same way, these, though they are separate, they come into contact and they start creating the world of experiences. తుల్య జాతీయాః దే ఆర్ సమాన జాతీయాః అండ్ విభిన్న జాతీయాః దే క్రియేట్ థింగ్స్ ఆఫ్ సేమ్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ క్వాలిటీ దేర్ ఫోర్ ಜಾತಿಯ ಶಕ್ತಿ ಭೇದ ಅನುಪಾತಿನ ಇನ್ ದಿಸ್ ಶಕ್ತಿ ಭೇದ ದೇ ಫಾಲ್ ಇನ್ ದಿಸ್ ಶಕ್ತಿ ಭೇದ ದಿ ಡಿಫರೆಂಟ್ ಶಕ್ತಿ ಇಸ್ ದಿ ಪವರ್ ದೇ ಈಚ್ ಹ್ಯಾವ್ ಡಿಫರೆಂಟ್ ಪವರ್ಸ್ ಪ್ರಧಾನ ವೇಲಾಯ ಉಪದರ್ಶಿತ ಸನ್ನಿಧಾನ ಗುಣತ್ವೇ ಅಪಿ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ದೋ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಪ್ರಧಾನ ವೇಲಯ ಮೀನ್ಸ್ ದಿ ಪ್ರಧಾನ ಕಾಲೇ ಇನ್ ದಿ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಪ್ರಧಾನ ವೆನ್ ದಿ ಪ್ರಧಾನ ಸ್ಟಾರ್ಟ್ ಟು ಕ್ರಿಯೇಟ್ ದಿ ವರ್ಲ್ಡ್ ಅಟ್ ದಟ್ ಪಾಯಿಂಟ್ ಆಫ್ ಟೈಮ್ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಅಸ್ತಿ

సంహరణతో యోవుత్సుసుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా వేదత. స్వప్నే జాగ్రతి వాయయే స పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. భూరం వాంశ్యనలో నిలోంబరమహర్ నాథోయిమాం సూపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ వివో తస్మై శ్రీగురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం

0: ेति वा भज मनः शिवमेव निरन्तरम्।
1: పరమేశ్వరుడు ఎంత ప్రకాశస్వరూపుడో
0: అంత ఆర్ద్రస్వరూపుడు, అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతి ఇస్తుందో మనకి.
1: అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో రెండు స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి, ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం, అదే శివుడు జ్యోతిష్పాటకలింగం అనడం, మౌళివిని సత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా, శాశ్వతమైన వాడు. ఇన్ని ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారని వాడు ఒకడు ఉన్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వీటి వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు, అంతెందుకు ఇప్పుడు కనబడినాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళ మనమే కాదు కనిపించే ప్రతిది. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాలా విశ్వాసాల కాదు, విజ్ఞానాలు ప్రతివీ కూడా. విశ్వానంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మమును చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి, విశ్వమంతా వ్యాపించిన వాళ్ళు ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనం అయితే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళ కపర్దా కళిత శిశికళా చండ కోదండ హస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్ర సుక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు ఇక్కడ. రుద్రాహ అనేది బహువచనం, రుద్రులు. శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతములైన రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు, దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాళా, అందరికీ నీలకంఠమే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాళా కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖను ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, మూడు కన్నులు వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు అందరూ కూడా. లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అని ఒక అర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అని అర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదాహ, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు. వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ. ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నాడు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్చంతు సౌక్ష్యం, సౌక్ష్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్రరూపాలు విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం లేదా పఠనం పారాయణం అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్ర నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదమును విభజించి చెప్పుకున్నా. ఇది ప్రథమ మంత్రం ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్ర నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా శాంతంగా త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యణువున దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావలసింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట శరణాగతి అనే మాటని, ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుడువై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే ఈ ఒక్క మాట చాలు మనకి, దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు. కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్పి చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్లారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను. గనక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు. ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం గనక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః హే రుద్ర. ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. అటు తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం. నీ బాణానికి నమస్కారం. అటు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు.
0: లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది గనక వేదమంత్రాలకి కవులు అని పేర్లు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరా చెప్పండి. పరమేశ్వర, నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకు నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ నాలుగు నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే తే తే అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనుస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దాః కలిత శిశికళాః చండ కోదండ హస్తాః అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సుకి కోదండం అనం. మనం రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం, కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డా, ఆ ధనుస్సు పట్టుకుని ఆ రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయని వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కశ్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ ఆయనకు గాని కోపం వచ్చిందా, దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తనవాడే అని ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు గనక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణమేమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి గనక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి? ఆ బాణాన్ని ధనుస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది? ఆయన కోపం ప్రయోగింపబడింది అనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించేవో ఆ ధనుస్సుకు నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన గాని ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ మూడు తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10 అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ సర్వాంతర్యామిత్వ సర్వ వ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాని సహస్రతో వైరుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి, ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి గాని ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల, పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగిరావాలి, కృష్ణుడుగా ఎందుకు దిగిరావాలి, నరసింహునిగా ఎందుకు దిగిరావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆ నృసింహస్వామిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా ఎదురు శత్రువు గడగడలాడాడే, మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా అని కోపం ఉంది. జాతరోషస్స సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించేడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఎందుకు కోపం వస్తుంది భగవంతునికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణు పెడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన, ప్రకృతి శక్తి నుంచి వచ్చినది. కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలం అవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా కాదు, బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది, ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా, తర్వాత కొంచెం ఆలోచిస్తే, గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సును చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన, లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నిన్న చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములని దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని? అంటే కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమై వాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు, నాకెవరి మీద కోపం వస్తుంది, ఎవడు నాకు వధ్యుడు? వధ్యుడు అంటే సంహరింపదగిన వాడు లేదా శిక్షింపదగిన వాడు. ఆయనే చెప్పాడు, నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను. అంతే కదండి, ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు, ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం, అంటే దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి, పాపం అంటే ఏమిటి, నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాణ్ణి నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి జగదీ.

అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకి గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలి అని నిన్ననే చెప్పుకున్నావు. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది నొప్పి పెట్టింది, కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూది గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉంది అనమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేసాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞా ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయు. ఒట్టి బాణం వెళ్ళేమీ చేయలేదు. నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులు ఉన్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాణ్ణి చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తే దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమకారణం అని అంటే శివ పరమకారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించేవాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమకారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం, రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిహి శివ పరమకారణం. పరమకారణం అంటే అల్టిమేట్ రీజన్ అనమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది, ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు. కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు, మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా, ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిలవడిది. అయ్యో నేను నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది, అందుకే పీత కష్టాలు పీతమన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా, పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకు ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తాను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్నా అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయన. ఎందుకు ముంచాడు, ఎందుకు తెలిచాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్ర అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు.

0: రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి, దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుడు కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు, ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, రెండు ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట, ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. వాడు పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు, ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసివా నేడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి పెరుగుతుందిట. అందుకే నమస్తే మన్యవ రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు. ఇక్కడ నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖద్రావక, ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు, నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను చూపేరెవరిదిరే, శంకరుడని నీకు ఎవరు పేరనేది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు, శం శుభం శాంతిం కరోతి ఇతి శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కరచరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే, ఇంకా పలకవా స్వామి నీకు ప్రణతార్థుడిని పేరెవరు పెట్టారయ్యా అనుకుంటున్నా చేయడం. అందుకు ఆయన ప్రణత దుఃఖ ద్రావక నమస్తే రుద్ర ఈ పేరు అందులో ఉందనమాట. అది త్యాగరాజస్వామి వారు నమక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరకు వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.
0: మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల శివలీల అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ క్లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి మేనిఫెస్టేషన్ అంటారే అది. ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది. వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వగలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమై ఉంది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వని యందు ఉండు లీనమయీ అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనా లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిదే లింగ శబ్దం. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ స్వరూపమైనటువంటి ఆ నిరాకార నిర్గుణతత్వ సంకేతము ప్రతీక అయినటువంటి లింగస్వరూపాన్ని ఇందులో చెప్పి మనకు ఉపదేశం ఏం చేశారంటే, తవ కిమను వృత్తిర్న ఫలతి, అనువృత్తి ఉంటే ఫలం ఉంటుంది. ఈ అనువృత్తి గురించే ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్టుకులు చుట్టుకులు శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఆయన్ని అనుసరించాలి. నీ కళ్ళు ఆయన్ని చూస్తూ, నీ చెవులు ఆయన్ని అర్చిస్తూ, ఆయన కథలు వింటూ, నీ చేతులు ఆయన్ని అర్చిస్తూ, నీ నోరు ఆయన్ని కీర్తిస్తూ, నీ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, నీ బుద్ధి ఆయన వైపు వెళుతున్నప్పుడు నీ వృత్తులన్నీ ఎవరి వైపు వెళ్ళాయి? ఆయన వైపే వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఆదిశంకరులు ఇదే మాటను చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ వేపొచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకు ఎందుకయ్యా అన్నాడు. అందుకు ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, తవకి మను వృత్తి ఫలతి, ఆ భక్తి చాలయ్యా, ఆ భక్తికి నువ్వు అన్ని ఫలములు ఇస్తావు అని ఇక్కడ శివుణ్ణి గిరిశా అని సంబోధించాడు. ఇది చాలా విశేషం. గిరిశ అంటే కొండ మీద ఉన్నవాడా, షా అంటే శేతే తిష్ఠతి అని అర్థం, ఉండుట. గిరియం దున్నవాడు గన గిరిశ, కొండ మీద ఉన్నవాడు అంటే కైలాసగిరి వాసులు అని ఒక అర్థం. గిరి అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు ఎందున్నవాడు, ఏవా వాక్కులు, వేద వాక్కులు ఎందు ఉన్నవాడు అంటే వేద వేద్యమైన పరతత్వము అని గిరిశ శబ్దానికి అర్థం. అందుకు ఆ పరమేశ్వరుని యందు ఎవరికైతే స్థిర భక్తి ఉంటుందో వారికి మహాఫలం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. దానికి ఉదాహరణ 11వ శ్లోకంలో చెప్తున్నారు. అయత్నాదాపాద్య త్రిభువనమ వైర వ్యతికరం దశాస్యో యద్బాహూనభృతరణ కండూ పరవసాన్ శిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుగ బలేహే స్థిరాయాస్త్వద్భక్తే త్రిపురహరా విస్ఫూర్జితమిదం. స్థిరాయాః త్వద్భక్తే, స్థిరమైనటువంటి నీ భక్తి వల్ల అలా భక్తి కలిగిన వాడు ఎంత ఉన్నతినైనా పొందగలడు అని చివరి వాక్యం యొక్క అర్థం. అలా ఉన్నతి పొందిన వాడు ఉదాహరణ చూపిస్తున్నాడు. ఎవడయ్యా అతడు అంటే రావణాసురుడు. అది విశేషం. దొరక దొరక ఆయన దొరికాడా అని మీరు అనుకోవచ్చు. రావణాసురుడు సామాన్యుడు కాడు, మహానుభావుడు. మనం ఏది కావాలి ఏది కావాలని తపన పడుతున్నామో అలాంటి వాటిని కొల్లలుగా సాధించినటువంటి మహానుభావుడు. సామాన్యుడా అండి, ఎన్ని యుగాలు పాలించాడో, ముల్లోకాల్ని పాలించాడు. సామాన్యమైనటువంటి విషయం కాదు. సర్వము ఆయన పాదాక్రాంతం అయిపోయాయి. ఆయన ఇంకా యుద్ధం చేద్దామని వెళుతూ ఉంటేనే ఆ లోకవాసులు వచ్చి నువ్వే యుద్ధం చేయక్కర్లేదు, మేమే లొంగిపోతున్నామని పడిపోయారు. ఆయన యుద్ధం చేయాలని సరదావే తీరలేదు పాపం. ఆయుధాలు ఎక్విప్మెంట్ రెడీ చేసుకుని పైగా యుద్ధం చేస్తే భుజాలైనా సాగుతాయి కనీసం. అంత ఎక్సర్సైజ్ చేసినటువంటి భుజాలు, బలం సంపాదించుకున్న భుజాలు, దాన్నే రణకండూతి అంటారు. అంటే యుద్ధం చేయాలనే కండూతి అది తీరలేదు పాపం అతనికి. అందుకు ఆ రణకండూతుందే, దానితో మొత్తం 20 భుజాలు ఉన్నాయి, తీరలే. ఎందుకంటే ఆయన ఎవడి మీదకి యుద్ధం వెళ్ళి అవడి ముందు వచ్చేసి సరెండర్ అయిపోతున్నాడు, ఎవరితో యుద్ధం చేయడానికి లేదు. ఇలాగ ఎక్కడికి వెళితే అక్కడ ఏ లోకపాలకులైతే ఆ లోకపాలకులు వచ్చి పాదాల మీద పడిపోయి వాడికి సరెండర్ అయిపోయారంటే ఎందువల్ల అది సాధ్యమైంది, ఇది గమనించండి. ఎందువల్ల అంటే అతడు చిర పద్మశ్రేణి రచిత చరణాంభోరుగ బలేహే, నీ యొక్క చరణాంభోరుగములు, నీ పాద పద్మములకు అతడి బలి ఇచ్చాడు. బలి అనగానే జంతువులు నరకడం గుర్తు తెచ్చుకోవద్దు, బలి అంటే పూజ అని అర్థం. ఇది విశేషం. ఆ బలి ఇచ్చాడు నీ చరణాలకి, పూజ చేశాడు, వేడితో పూజ చేశాడు, పద్మశ్రేణి పద్మముల వరుసతో పూజ చేశాడట. ఏ పద్మములు? శిర పద్మశ్రేణి, తన తలలు అనేటటువంటి పద్మములతో పూజ చేశాడు. ఏదైనా ఒక తల, 10 తలలు, 10 తలల్ని నరికి పరమేశ్వరుడికి ఇచ్చాట. అది విశేషం. ఆయన శివునికి సంబంధించి ఒక మహాయాగం చేసి ఏమిటి చేస్తే శివుడు దొరుకుతాడు, తీవ్రం ఏదో ఇచ్చేయాలి శివుడి కోసం. అందుకోసం ఏదో ఎక్కడి నుంచో పద్మాలు తెంపుకొచ్చి కుసుమాలు కోసుకొచ్చి ఇలా ఎందుకు, నన్ను నేనే ఇచ్చుకుంటాను అని చెప్పి ఆయన తన యొక్క శిరస్సుల్ని ఖండించి శివార్పణంగా అర్చన చేసేట. ఇలాగ శిరస్సులనే పద్మాలతోనే శివుణ్ణి పూజించినటువంటి మహాభక్తుడు. దీన్ని రాజస భక్తి అని అంటారు. ఒక ఏడ తామస భక్తిని కూడా అనొచ్చు. ఆ విధంగా రాజసిక తామసిక ప్రవృత్తితో ఆచరించిన భక్తి, మొత్తానికి శివుడికి అర్పణ చేశాడు. ఆ ఒక్క ఫలితంగా తలలు శివుడికి అర్పించిన దాని ఫలితంగా లోకంలో అందరి తలలు వచ్చి వీడి పాదాల మీద పడ్డాయి. అది విశేషం. పరమేశ్వరుడి పాదాల మీద ఎవడు తల ఉంచుతాడో వాడి పాదాల మీద ఇతరులు వచ్చి తల ఉంచుతాడు. మనం పరమేశ్వరుని తర్వాత చూసుకోవచ్చు, ముందు లోకంలో వాళ్ళని మెప్పించాలని అడ్డమైన వాళ్ళ ముందు తలలు ఉంచుతాం. అందువల్ల బ్రతుకంతా తలలో ఉంచడమే అవుతుంది, కానీ మన ముందు తల వంచే వాడు ఎవడు కనిపించాడు. మన ముందు లోకం మన ముందు తల వంచాలంటే మన ముందు లోకేశ్వరుడు ముందు తల వంచాలి. ఇది విశేషం. ఇతను ఏం చేశాడు? తలలు నరికిచ్చాడు ఆయనకి ఇవ్వడంతో. ఆయన ఏం చేశాడు? అయత్నాదాపాద్య త్రిభువనమ వైర వ్యతికరం. అయత్నాత్, ఆ తర్వాత నుంచి ఏ ప్రయత్నమూ లేకుండానే ముల్లోకాలు అవైర వ్యతికరం, శత్రువు అనే విధంగా లేకుండా ఆయనకి రణకండూతిని అలాగే ఉంచి, అంటే ఆ రణం చెయ్యాలని కుతూహలం తీర్చకుండా
2: వచ్చేసేయ్యా, ఎందువల్ల నీ యందు ఉన్నటువంటి భక్తి చేత అని చక్కగా పేర్కొన్నాడు అని చెప్పి అక్కడితో ఊరుకోలేదు. తర్వాత మరో శ్లోకం చెప్తున్నాడు, అది విశేషం. అంటే భగవంతుడి యందు అకుంఠితమైన భక్తి, స్థిర భక్తి ఉన్నవాడు ఎవడైనా సరే ఆయన అనుగ్రహానికి పాత్రుడే. వాడు రాక్షసుడవనేయండి, వాడు దేవత అవనేయండి, వాడు మానవుడవనేయండి, ఎవడైనప్పటికీ భగవద్భక్తి స్థిరంగా ఉన్నప్పుడు ఆయన తప్పకుండా పరితమిచ్చి తీరుతాడు. కానీ తర్వాత శ్లోకంలో వెంటనే పాఠం చెప్తున్నాడు. ఎంత అది మహాకవి చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం. అందులో మహావైయాకరణుడు వాక్కు యొక్క సమగ్రస్వరూపం తెలిసినటువంటి కాత్యాయన వరరుచి పుష్పదంతుడున్నాడే ఆయన, అముష్యత్వత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసేపి త్వదధివసతో విక్రమయత అలభ్యా పాతాళేప్యలస చరితాంగుష్ఠ శిరసి ప్రతిష్టాత్వై ఆసీత్ ధ్రువముపచితో ముహ్యతి కలహ. ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ మూర్ఖుడైనటువంటి వాడు మూర్ఖత్వం ఎందుకు వచ్చిందయ్యా అంటే, భగవంతుడి దయ వల్ల మనకి ఏదో ఒకటి ప్రాప్తిస్తుంది. ఏ సుఖం మనం పొందుతున్నా ఈశ్వరార్చన వల్ల మాత్రమే పొందుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, యజ్ఞం చెయ్యని వాడికి ప్రపంచంలో ఏ భోగము రాదు. ఇది నియమం, ఇది ది యూనివర్సల్ లా, ఎటర్నల్ లా ఇది. ఆ మాట అన్నది ఎవరు? గీతలో కృష్ణ పరమాత్మ, సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం. యజ్ఞము ద్వారా దేవతకు సంభావించబడి వారు అనుగ్రహిస్తూ ఉంటారు, ఇది లోక నియమం. అందుకు ఈశ్వరార్చన చేయని వాడికి ఏ భోగము రాదు. ఇప్పుడు మనకి ఈ కంటికి చూపు వచ్చిందన్నా, ఈ చెవికి వినికిడి వచ్చిందన్నా, మనం ఈ జన్మలో కాదు గత జన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల వచ్చింది. అందుకే చక్షుర్ యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అని మనకి రుద్ర చమక మంత్రములు చెప్తున్నాయి. అంటే నా కన్నులు, నా యొక్క ప్రాణములు, వాక్కు యజ్ఞము చేత సమర్థవంతములగుగాక. అంటే ఈ యజ్ఞం ఇప్పుడు చేసుకున్నది కాదు, పూర్వజన్మలో చేసుకున్న యజ్ఞముల వల్ల ఇవి లభించాయి. ఇవి చక్కగా ఇంకా బాగా పనిచేయాలంటే ఇప్పుడు ఇంకా నేను యజ్ఞాలు చేయాలి. ఈ చేస్తున్న యజ్ఞం వల్ల నా యజ్ఞములు ఇంకా ఫలించి యజ్ఞము నుంచి యజ్ఞం, యజ్ఞము నుంచి యజ్ఞం జరిగి నేను పరిపూర్ణతను పొందాలి అని దానిలో చక్కగా చెప్తున్నాడు. యజ్ఞం చెయ్యని వాడికి సృష్టిలో ఏ వస్తువుని తినే అర్హత లేదు. ఎందుకంటే ఈశ్వరుడు నిర్మించిన సృష్టిలో ఏ పదార్థం తీసుకోవాలన్నా ఈశ్వరార్చన చేయకుండా ఎలా తీసుకుంటావు? ఒకరి ఇంటి సొత్తును నువ్వు తీసుకున్నప్పుడు ఆ ఇంటి వారు అనుముతుండాలి కదా. విశ్వం అనేది విశ్వేశ్వరుడి ఇల్లు. ఆ విశ్వంలో ఏది నువ్వు స్వీకరించాలన్నా విశ్వేశ్వరుణ్ణి స్మరించి అర్పించి అర్చించి స్వీకరించాలి. అందుకు ఇప్పుడు మనం పొందిన ఐశ్వర్యం ఈశ్వరార్చన ఫలం వల్ల వచ్చింది. అది గత జన్మంలో చేసిందవచ్చు, ఈ జన్మంలో చేసిందవచ్చు. ఈ జన్మంలో కూడా మనకి గత జన్మల యజ్ఞం వల్ల కొంత వస్తే అది తెలుసుకుని మనం భగవంతుడిని ఆశ్రయించి అనేకములైన సాధనలు చేస్తాం. చేస్తే భగవద్ అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, అధికారం వస్తుంది. క్రమంగా ఏం జరుగుతుందంటే, మొదట్లో ఈశ్వరుడు ఇచ్చాడండి అనుగ్రహించాడు అనుకుంటాం ఏది వచ్చిన కొత్తల్లో. కానీ క్రమంగా మనలో అహం అలా పెంకులాగా పెరుగుతుందండి. పెరిగి ఈశ్వరుడిని వాడు ఉన్నాడో లేదో ఇది దానంతట అదొచ్చుంటుంది, లేదా నా ప్రయత్నం వల్ల వచ్చుంటుంది. సుఖాలన్నీ మన ప్రయత్నం వల్ల, దుఃఖాలు మాత్రం ఆయన ఇచ్చేసాడంట. ఇది మన యొక్క లక్షణం. అందుకు ఇదంతా కూడాను మన వల్ల వచ్చింది అనుకుంటాం. అనుకుని నెమ్మదిగా మనలో మన ప్రతాపం మీద, మన యొక్క బుద్ధి మీద మనకు అహంకారం ఏర్పడి, మా నిర్వాకములే సమస్తమనుచున్ మత్తిల్లు కాలాలలు, మా నిర్వాకాలే సమస్తము అనుకునే స్థితికి వెళతాం. వెళ్ళగానే మదం వస్తుంది, అహంకారం వస్తుంది. ఈశ్వరానుగ్రహం వల్ల ఐశ్వర్యం, విద్య, పదవి ఇవన్నీ వస్తే ఈశ్వరుడిచ్చినది అని తెలిసినప్పుడు ఎంత పవిత్రంగా ఎంత నిర్మలంగా దాన్ని వినియోగించుకుంటాం. కానీ ఈశ్వరుడిచ్చిందన్న మధ్య మర్చిపోయి అదంతా కూడా మనది అనేటటువంటి అహంకార మమకారాలు ఏర్పరచుకుని ఎప్పుడైతే ఉంటామో దానివల్ల మదం పెరుగుతుంది. మదం పెరిగితే క్రింద మీద చూడం, ఈశ్వరుణ్ణైనా చూడడానికి మనం సిద్ధపడతాం. అప్పుడు ఆయన మాత్రం ఊరుకుంటాడా? ఆరాధించినందుకు ఆ ఫలమిచ్చిన వాడు మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు, అది విశేషం. అందుకే ఆ మదానికి కూడా ఫలమిచ్చి తీరతాడు, అది ఇందులో తెలుసుకున్న విషయం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్వామి నీ వల్ల సమధిగత సారం భుజవనం, మంచి సారవంతమైన భుజవనము పొందాడు. భుజవనం అంట ఎంత గొప్ప మాట చూడండి. మంచి చెట్లన్నీ బాగా ఉంటే వనం, అలాగే 20 చేతుల చెట్లున్నాయి అతని దగ్గర, అది భుజవనం, అంత దృఢంగా ఉందిట. దానితో 20 చేతులకి అసలే రణకండూతి కూడా ఉంది కదా, దానితో ఇంత బలం ఉంచుకుని ఏం చేశాడు? ఆఖరికి అధివసతవు, నువ్వు అధివసించి ఉన్నటువంటి కైలాసేపి, ఆ కైలాసాన్ని పెకలించాలని ప్రయత్నించాడయ్యా. అది అహంకారం, నా ప్రతాపంతో నా బలంతో ఆయన్ని సాధిస్తాను అనుకున్నాడు. ముందు అర్పణతో ఆయన అనుగ్రహాన్ని పొందాడు, ఇప్పుడు అహంకారంతో సిద్ధపడుతున్నాడు. దానితో ఆయన్ని సాధిస్తానని చెప్పి ప్రయత్నిస్తే ఏం జరిగింది? ఆయన ఒక్కసారి చూశాడు, ఈయన మొత్తం 20 చేతులతోనే కైలాసాన్ని ఎత్తుదామని ప్రయత్నించాడు. అది నందీశ్వరుడితో అహంకరించి, అహంకారం చేసే పనులు ఇవన్నీ అహంకరించి ఎత్తితే కదిలింది కొంచెం. ఎందుకంటే ఈయన ఇచ్చిన బలమే మళ్ళీ, ఆ కొండ మీద కూర్చున్నాయని ఇచ్చిన బలంతో ఆయన కొండనే కదిలిద్దామని ప్రయత్నించాడు. కదిలిస్తే ఆయన లీలగా కూర్చున్నట్ట, ఆ ప్రక్కన అమ్మవారు ఆ కదలికి కొంచెం కదిలి ఈయనకి తగిలేత్త చూశాడు, అమ్మవారినే కదిలించాడు వాడు. దానితో ఆయన ఏం చేశాడు? చిరునవ్వు నవ్వి, ఆయనేమీ కదలలేదు, అసలే స్థాణువు కదా. అందుకు ఏం చేశారంటే, అలస చలిత అంగుష్ట, ఎంత గొప్ప మాట చూడండి, అలస ఏమాత్రం శ్రమ లేకుండా తన అంగుష్టాన్ని కదిపి ఇలా నొక్కాట. అంగుష్టం అంటే కాలి బొటన వేలుతో అలా నొక్కాడు ఆయన పైనుంచి. నొక్కగానే ఈ 2 చేతులు భుజాలతో పెట్టాడు కదా, ఆయన దభీమను కూలింది అది. ఆ కోలడంతో ఎక్కడికి పోయాడయ్యా అంటే, నిన్నెత్తుదామని ప్రయత్నంతో వచ్చిన వాడు చివరికి భూమి మీద కూడా అతనికి ప్రతిష్ట లేకుండా అయిపోయాడు. అంతేకాదు, పాతాళేపి, పాతాళంలో కూడా ప్రతిష్ట లేదు అతనికి, అంత అడుక్కు వెళ్ళిపోయాడయ్యా ఆయన. అడుక్కు వెళ్ళిపోయాడు అంటే అర్థం, ఇప్పుడు ఆ స్థితిలోనే కాదు, తర్వాత అతను సంపాదించిన ప్రతిష్ట అంతా పోయిందే కదా. అది మనం గమనించుతాం. ఎందుకు? మదం చేత, అహంకారం చేత. అప్పుడు ఆ పులస్త్య బ్రహ్మ యొక్క తనయుడైనటువంటి ఈ పౌలస్త్యుడు ఆ ఏడిచాట, చాలాసేపు ఏడిచాడు. ఎప్పుడు శివుడు కదిలొచ్చే వరకు ఏడిచాడండి. ఆయన కదిలి రావాలంటే అందరూ ఇలాంటి అహంకారంతో కదిలించినప్పుడు ఆయన కాల్కులేషన్లో, ఆయన రెప్పపాటు కాలంలో చాలా కాలాలు జరిగిపోతాయి, ఆయన కదిలొచ్చే వరకు ఏడిచెట్టండి. ఎంత ఏడిచాడంటే దిక్కుల చెవులు దిమ్మెళ్ళెత్తేలాగా రావణ చేసేట, అంత రావణ చేశాడు గనక రావణుడు అని పేరు వచ్చింది దానికి. అందుకు ఆయన వచ్చాడు, ఓరి రావణా అనుకుని వచ్చాడు. వచ్చి ఆ తర్వాత అనుగ్రహించాడు వేరే విషయం. ఈ 2 శ్లోకాలు ఆయన చెప్పిన దాని విషయాన్ని మీరు గమనించితే, పరమేశ్వరుడి అనుగ్రహం చేత మనకి ఫలము లభించినప్పటికీ మదమెక్కి అహంకరించితే దెబ్బ తప్పదు. ఆ దెబ్బ కేవలం కైలాసం ఎత్తినప్పుడే కాదు, చివరి దాకా తీసుకెళ్ళింది, అది మనం గమనించాలి. అవునా లేదా? పైగా తలలిచ్చాడు అన్నారు, అంటే తలలిచ్చాడు కనుక దాని పూజ ఏదో మనము చేద్దామని ముందుకు రావద్దు. మనల్ని మనం గాయపరుచుకుని ఈశ్వరుని ఆరాధించడం రాజస తామస ప్రవృత్తులు, ఇవన్నీ కూడా తామసిక ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే ఇలాంటి పనులు చేస్తాడు. ఇవన్నీ అవైదిక ఆచారములు అని చెప్తారు వీటిని, ఇవి సాత్వికాచారములు కావు, ఇవి రాజస తామసములు. వీటిని రాజస భక్తి, తామస భక్తి అని అంటారు. అందుకు వాటిని శాస్త్రం నిషేధించింది, సాత్వికమైన భక్తినే మనకి సిద్ధం. అందుకు ఈ బలులు, జంతు బలులు, తన్ను తాను బలిచ్చుకోవడాలు ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఆదిశంకరులు మొదలైనటువంటి వారు ఖండించారు. ఇక్కడ తన తలని తాను ఇవ్వడం అంటే నిజమే, తలలు ఇవ్వడం చాలా మంచిదే. అసలు భగవంతుడికి తల ఇవ్వాలండి, ఇంకేమి కాదు. ఎందుకంటే ఈ తలే మనకు తిక్కలన్నిటికీ హేతు. అవునా కదా? తల తిక్క అంటాం కానీ తిక్కలేని తల లేదు. వాడికి మంచి తల తిక్కండి అంటాం, తిక్కలేని తలందే చూపించండి. ప్రతి తలకి ఏదో ఒక తిక్క ఉంటుంది కనుక తల తిక్క లేకుండా ఉండాలంటే తల ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికీ కారణం ఇది. ఒక వస్తువును చూసి భలే ఉందని ఆకర్షింపబడతాను దేని చేత? చూపు చేత. అలాగే ఒక విషయం విని, ఒక విషయం మీద రుచిపడి, ఇంకా అన్నిటికీ మించి ఆలోచనలు, అది తలలోనే. తలపులకి నిలయం తల కదండి. అందుకు మన ఆలోచనలు, మన జ్ఞానేంద్రియములు అన్ని ఎక్కడున్నాయి? తలలోనే. ఈ తలని నిజంగా ఈశ్వరుడి చరణాలకు మనం ఇవ్వాలి. అంటే అర్థం, ఈశ్వరుడి గురించే చూడాలి, ఈశ్వరుణ్ణే వినాలి, ఈశ్వరుణ్ణే అనాలి, ఈశ్వరుణ్ణే ఆలోచించాలి. పురుషోత్తముని మీది బుద్ధి, బుద్ధి. అందుకే తల ఆయనకు అర్పించడం అవసరం. అందుకే భగవంతుడి ముందు తల వంచడం అంటే అర్థం ఏమిటి అంటే, నా ఆలోచనలన్నీ, నా జ్ఞానేంద్రియ శక్తులన్నీ నీకే అర్పిస్తున్నాను. ఇదే అనువృత్తి అనేటువంటిది. అలాంటి అనువృత్తి మొదట మనం చక్కగానే పాటిస్తాం, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కానీ మళ్ళీ అహంకారం వస్తుంది, అది ఎవరికైనా వస్తుంది. ఇదంతా నైజం, ఒక్క రావణాసుని పట్టుకుని నిందించడం కాదు. చాలా గొప్పవాడు ఆ మహానుభావుడు, మహాశివభక్తుడు, వేద వేదాంగవేత్త, సామాన్యుడు కాడు, పైగా బ్రహ్మవంశంలో పుట్టినటువంటి వాడు. వేదాలకి ఘన ఆయనే ఏర్పాటు చేశాడని కొందరు అంటారు. రావణాసురుడు చెప్పినటువంటి మహన్యాసం ప్రత్యేకించిందంటారు. అలాంటి మహానుభావుడు సామాన్యుడు కాదు, బ్రహ్మవంశోద్భవుడు. ఆయన యొక్క తండ్రి వారే విశ్రావసుడు, పులస్త్యుడు మొదలైనటువంటి వారు. అలాంటి గొప్ప తరం కలిగినటువంటి వాడు మహానుభావుడు రావణాసురుడు. అంత శివభక్తి, అంత శివభక్తి ఉంది గనకనే రాముని చేతిలో మరణించగలిగే భాగ్యం లభించింది. అది విశేషం. శివభక్తికి ఫలితంగా ఆయన ఆ స్థితినిచ్చాడు. అయితే ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే, ఎప్పటికో అప్పుడు వ్యక్తి వెళ్ళక తప్పదు కదండి, ఎప్పటికప్పుడుకి వెళ్ళాలి. కనుక నిందలేంది బొద్దిపోదు, అందుకోసం ఆయనకు నింద కనబడాలి. అందుకు పరస్త్రీ వ్యామోహం అనేటటువంటి నింద అక్కడ కల్పించబడింది. దానికి కారణం అహంకారం, మదంచేత. ఇదంతా నేను సంపాదించాను, నా భుజగర్భం, నా భుజగర్భం అనుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు. అందుకే పరమేశ్వరుడు అర్పణకి ఫలితము ఇస్తాడు, అహంకారానికి శిక్షిస్తాడు కూడా. నిజానికి శిక్ష కూడా అనుగ్రహమే, పరమేశ్వరుని ఆశ్రయించినందుకు. శిక్ష ఎలా అనుగ్రహమైందో తెలిసింది కదా. అందుకే ఈశ్వరుడి శిక్షలో కూడా కారుణ్యం ఉంది. అది ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషం. అందుకు ఇంత శివభక్తుడైన రావణాసురుడు కూడా రాముడి చేతిలో వెళ్ళిపోయాడండి అంటే, అంత శివ పూజకు ఫలితం ఆ విష్ణువు చేతిలో వెళ్ళిపోవడం, అది విశేషం. అందుకే ఆ శివుడే విష్ణువై అనుగ్రహించాడు. అదే పద్మపురాణంలో గొప్ప మాట చెప్తాడు రాముడితో శివుడు. ఏమనంటే, రామా నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకంటే రాముడు ముందు శివుణ్ణి ఆరాధించట. ఎందుకంటే తాను ఎవరిపైకి యుద్ధానికి వెళ్ళబోతున్నాడో వాడు శివభక్తుడు. మరి అటువంటప్పుడు ఆ శివుడు ఎవరో ఆయనని తీసుకోవాలి. అందుకే రాముడు శివభక్తుడే, రావణుడు శివభక్తుడే. మరి రామేశ్వరం మనకు ఉంది కదండి, ఇద్దరు కూడాను శివభక్తుడే. మరి ఎవరు పక్షాన ఉంటాడు దేవుడు? ఇప్పుడు ఇది ప్రశ్న. ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నారు, వాడి నాశనమహాలను వీడు, వీడి నాశనమహాలను వీడు. అప్పుడు దేవుడు ఎవడు పక్షాన ఉంటాడు? ఇది పెద్ద పజిల్ మనకి. మనకు పుట్టేటువంటి అనేకములైన తిక్క ప్రశ్నలు ఇది ఒకటి. అలాంటి ప్రశ్న మనకి కలగడం సహజం. దానికి సమాధానం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది. రాముడితో అంటాడు శివుడు, రామాను అదృష్టవంతుడివి, అధర్మపరుడైన శత్రువు దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఎంత గొప్ప విశేషం ఉంది చూడండి, అధర్మపరుడైన శత్రువు. ఎందుకంటే అధర్మం అనే వీక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాడిని ఈజీగా కొట్టచ్చట. అందుకే మనం తెచ్చుకోవలసిన స్ట్రెంగ్త్ ఏమిటి? ధర్మం అనే స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. అధర్మం దగ్గర ఎంత భౌతిక బలమున్నా కూడా విజయం ఉండదండి, ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే భారతదేశం ఎప్పుడు మెజారిటీని బలంగా చెప్పలేదు, ధర్మాన్ని బలంగా చెప్పింది. క్వాలిటీయే బలం కానీ క్వాంటిటీ బలం కాదు. నాకు 102 అంతస్తులు ఉన్నాయని పెద్ద సెంటర్ పెట్టుకున్నా ఏ హ్యూమన్ బాంబు ప్రవేశి తగడ పెట్టగలదు. అది అందుకు భౌతిక బలం సమకూర్చుకుని నేను అగ్రరాజ్యాన్ని అగ్రదేశాన్ని అంటే కాదు, ధర్మ బలం. భారతదేశం ఆది నుంచి నూరిపోసింది. మనం భౌతిక లాలసతో అది పోగొట్టుకుంటున్నాం. రామాయణ భారతాలు రెండు మనకు చెప్పింది అదే, మెజారిటీ బలం కాదు, తపస్సు బలం, ధర్మం బలం. లేకపోతే కేవలం నరవానరులు వెళ్ళింది, ముల్లోకాలను పాలించే రాక్షసుల్ని జయించాలి. ఎందువల్ల? ఇక్కడ ధర్మ బలం, అక్కడ అధర్మం. ఇక్కడ 5 పాండవులు సంహరించింది 100 కౌరవుల్ని. దీనిలో ఉన్నదేమిటి? ధర్మ బలం. అందుకే ఎతో ధర్మస్తతో జయ, అది విశేషం. ఎక్కడ పెడితే అక్కడ. అందుకు శివుడు చక్కగా చెప్పాడు. అంటే ఇద్దరిలో 2 కోరికలు ఉంటాయి. ఎవరి వైపు శివుడు ఉంటాడంటే, ఎవడవైపు ధర్మం ఉంటుందో వాడి వైపు ఉంటాడు. అయితే మరి ఇంతకాలం కొరుచుకున్నాడే వాడిని ఏం చేస్తాడు? అప్పటి అధర్మానికి శిక్షిస్తాడు. కానీ అంతకు ముందు చేసిన అచ్చన్న ఆయన మర్చిపోడు. అందుకు అతడికి మళ్ళీ మరో ఉన్నతినే కల్పిస్తాడు. అందుకు రావణాసుకు కూడా ఉన్నతినిచ్చాడు, ఇవ్వకపోలేదు. అది విశేషం, భగవద్ అనుగ్రహ విశిష్టతని రావణాసుడు దానిలో ఈయన చెప్పడం మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంత చక్కగా చెప్పి మొత్తానికి ఆ పరమేశ్వరుని యందు స్థిరభక్తి ఉన్నటువంటి వాడికి ఐహికమైనటువంటి ఈ సమస్త భోగములు వాడికి పదాక్రంతమవుతాయి అని చెప్తున్నారు. వాడిని ఎవ్వరు జయించలేరు. అందుకు అజేయుడే ఉన్నాడు. అంత అజేయుడైన వాడు కూడా ఒక్క విషయంలో ఓడిపోయాడు. ఎందుకు? పరస్త్రీ వ్యామోహం. మొత్తం మనకి ధర్మశాస్త్రం చెప్తున్న విషయం చూడండి, రాముడు విష్ణువు కనుక జయించాడు అని మనం అనుకోరాదు ఎప్పుడు. ఎందుకంటే రాముడు నరుడిగా ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చాడు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తన భర్తే దైవం ఉన్నటువంటి సీతమ్మ అజేయురాలే వెలిగింది. అలాగే మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడనటువంటి రామచంద్రమూర్తి అజేయుడే వెలిగాడు. పరస్త్రీ వ్యామోహంతో రావణుడు నశించాడు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఎప్పుడైనా పర అనేటువంటిది ఇంత ప్రమాద హేతు అవుతుంది. అందుకు ఆ ధర్మాన్ని అంత చక్కగా చెప్పారు. అందుకే ధర్మం వైపు పరమేశ్వరుడు ఉంటాడు, అధర్మం చేస్తే ఆయన కూడా వదలడు. దానికి అక్కడికక్కడే కేవలం ఆ శిక్షించడానికి ఏం కష్టం అక్కడ ఆయనకి, ఆ మాత్రం బొటన వేరుతో అంతే చాలు. అది ఇంత చక్కగా ఆ ఈశ్వరుని లీల చూపించి ఆ విధంగా మదము అహంకారము ఉన్నటువంటి వారు దెబ్బతింటారని చెప్తున్నాడు. అటు తర్వాత మరో భక్తుడి గురించి చెప్తున్నారు, ఎదురుద్ధిం సుత్రాంనో వరద పరమోచ్చైరపి సతీం అధశ్చక్రే బాణ పరిజన విధేయ త్రిభువన నతచిత్రం తస్మిన్ వరివసతిరి తచ్చరణయోర్ నకస్యా ఉన్నత్యై భవతి శిరసస్త్వై యవనతిహి. ఇక్కడ చాలా గొప్ప మాట, ఇందాక మనం చెప్పుకున్న మాట, ఎవరి తల పరమేశ్వరుడు ముందు వంగుతుందో వాడి ముందు లోకం అంతా తల ఉంచుతుంది. అది విశేషం. అందుకు మనం లోకాన్ని మెప్పించడానికి ఏం ప్రయత్నం చేయక్కర్లే, లోకేశ్వరుని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే లోకం దానంతట అదే మన వెనకాల పడుతుంది. అది విశేషం. మన ఆ ప్రయత్నం మాని లోకాన్ని మెప్పించడానికి నానా ఫీట్స్ చేస్తూ ఉంటాం, దానికి ఫెయిల్యూరు. కానీ లోకేశ్వరుడి ముందు శ్రద్ధగా అర్పణ చేసుకుంటే లోకమే మన ముందు పాదాక్రాంతమవుతుంది అనడానికి ఉదాహరణ ఎవరయ్యా అంటే బాణాసురుడు అని మరో భక్తుల గురించి చెప్తున్నారు. బాణహ, ఈ బాణుడు ఎటువంటి వాడు అంటే సుత్రాంనో వృద్ధిం. సుత్రాంనుడు అంటే ఇంద్రుడు అని అర్థం. ఆయన యొక్క అభివృద్ధిని కూడా తిరస్కరించేలా చేసేట. అంటే ఆ ఇంద్రుడు ఎటువంటి వాడు అంటే పరిజన విధేయ త్రిభువన, ముల్లోకాలు ఆయనకు పరిజనుల్లో కొడుచుకుంటూ ఉంటాయి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు వచ్చి బాణాసురుడిని కొడుచుకున్నాడు. ఎందువల్ల అంటే ఇందులో ఆశ్చర్యపోవలసిందేముంది అన్నాడు. నత చిత్రం తస్మిన్, ఇందులో ఆశ్చర్యపోనక్కర్లేదయ్యా, ఎందుకంటే త్వచ్చరణయోర్ పరి వరివసతిరి. వరివస్య అంటే పూజ అని అర్థం. వరివసతరి అంటే నిన్ను పూజించువాడు, అంటే నీ భక్తుడు అయిన వాడి యందు, అంటే నీ పాదములను ఎవడు అర్చిస్తున్నాడో వాడి యందు అన్ని ఉన్నతులు వాడికి లభిస్తాయి. ఎందుకు, వాడు నీ పాదాలను అర్చించడానికి తన తల వంచాడు గనక అందరూ అతని ముందు తల వంచుతారు. అందుకు బాణాసురుడు ముందు సమస్తమైన వారు తల వంచారు అని ఇక్కడ చెప్తున్నారు. వెంటనే మళ్ళీ చెప్పింది రాక్షసుడు ఉదాహరణేనా అని వెంటనే అనిపిస్తుంది, అవునా లేదా? మొన్న మధ్య ఎవరో ప్రశ్న వేశారు పాపం, ఎందుకంటే కొందరికి శివుడు అంటే ఏమిటో పడదు, అది వాడి దౌర్భాగ్యం. ఏం చేస్తాం, ఎవరికయ్యా శివుడు పడదు అని అంటే భాగవతంలోనే చెప్పాడు, ఎవడి నుదుట అమంగళాలు రాసిపెట్టుంటాయో వాడికి శివుడు పడదు. భవాన హోద్వేష్టి శివం శివేతరహ అని, శివం శివేతరహ, శివ ఇతరుడు అంటే అశివుడు అంటే అమంగళుడు, అమంగళుడైనటువంటి వాడే శివద్వేషి అవుతాడు. అందుకు ఇంత చక్కగా శివతత్వం చెప్తుంటే వాడు ఒక ప్రశ్న వేసి పంపించాడు, ఏమనంటే ఏమండి శివభక్తులు అందరూ రాక్షసులే కనిపిస్తారు, అంటే రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళే శివభక్తులు అవుతారని. వాడి దృష్టికి రాక్షసులే కనపడ్డారు. కానీ బ్రహ్మమురారి సురార్చిత లింగం అన్నప్పుడు ఆ సురార్చిత లింగం దేవతల చేత అర్చింపబడ్డారు. ఇంద్రుడు ఎలా అర్చించాడో, వరుణుడు ఎలా అర్చించారో, అష్టదిక్పాలకులు ఎలా అర్చించారో, సమస్త లోకముల యందు ఆ లోకాధిపతులు ప్రతినిత్యం ఈశ్వరార్చన ఎలా చేస్తారు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే నారాయణుడు శివుణ్ణి అర్చించిన విధానం మనకి మహాభారతం చెప్తోంది. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర. ఆ నారాయణుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా శివారాధన చేసేట. అలాగే శివుడు నిత్యం నారాయణ అర్చన చేసుకుంటారు ఒకరి హృదయం ఒకరు గనక. ఇవన్నీ రహస్యములు. అలాగే మహర్షులు అగస్త్యుడు, వ్యాసుడు, దధీచి, గౌతముడు, ఇలాంటి మహాత్ములైన మహర్షులు ఎందరందరెందరో మనకు కనిపిస్తూ ఉన్నారు. దానవులు ఉన్నారు. ఇదేమిటండి, ఈశ్వరుని ఇంతమంది అర్చిస్తే అందరినీ అనుగ్రహిస్తాడంటే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఏమిటో మీరు ఆలోచించండి. ఈశ్వర స్వరూపం అంటే అష్టమూర్తులు ఈశ్వర స్వరూపం అంటారు. అష్టమూర్తులు అంటే ప్రకృతి. ప్రకృతి మొత్తం ఎన్ని విధములుగా ఉంది, ఎనిమిది విధములుగా ఉంది. ప్రకృతి మొత్తం ఎనిమిది విధాలుగా ఉంటుంది. అది ఎలాగో అంటే, ఒకటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, జీవ చైతన్యం, ప్రధానంగా ఎనిమిది. ఇంకా వివరణల్లోకి వెళ్లకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఈ ఎనిమిది విధమైన ప్రకృతి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి గమనించండి. ఇందులో ఎనిమిది ఒక్కలాగే పనిచేస్తుంటే అందరిలోని జీవ చైతన్యం అందరిలో ఒక్కలాగే పనిచేస్తుందా లేదా చూడండి. చూసే శక్తి మీలో మీ ఎదురుగా ఉన్న వారిలో కూడా అలాగే ఉన్నది. మాట్లాడే శక్తి అందరిలో ఉంది, వాటిని ఎలా వినియోగించుకుంటున్నారంటే పక్కన పెట్టండి. కానీ జీవ చైతన్యం ఒక్కలాగే పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యుడు, చంద్రుడు, నీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి. చక్కగా ప్రవహిస్తున్న గోదావరి వద్దకి ఒక హంతకుడు వెళ్ళి నీరు తాగబోతే వీడు హంతకుడు, నేను వీడికి నీళ్లు ఇవ్వను అని వెళ్ళిపోతుందా? అలాగే ఒక తపస్సు వెళ్ళి నీళ్లు తాగుతానంటే వాడికి నీళ్లు ఇస్తుంది. సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయన తన కాంతిని కేవలం కొంతమంది మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ఇస్తున్నాడా? అందరి మీద ఇస్తున్నాడు కదా. కనుక ఈశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతి ఇలాగ ప్రపంచంలో అందరికీ తన యొక్క శక్తిని ఎవరు ఆశ్రయిస్తున్నారో వాళ్ళందరికీ ఇస్తుంది. ఎవరు నది దగ్గరికి చేరుకుని వెళ్ళి చేతితో పుచ్చుకుంటున్నారో వాళ్ళకి దాహం తీరుస్తుంది నది. అలాగే ఈశ్వరుడు కూడా తనని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళు అనుగ్రహిస్తున్నాడు. అది ఈశ్వరుడు యొక్క లక్షణం, అది విశేషం. ఆ తర్వాత మళ్ళీ వాడు ఎటు వెళ్తున్నాడు అనేది పరిశీలించి సాక్షిగా గమనించి మళ్ళీ రక్షణ శిక్ష చేసేది ఆయనే. దానికి మరో స్వరూపంతో వచ్చి ఆపణి చేస్తాడు, వదలడు. కానీ మొదట అనుగ్రహించిన దాని విధానంలో ఇది రహస్యం. ఇది తెలిస్తే ఈశ్వరు భక్తులు రాక్షసుల దేవతల పిచ్చి పురుషులవి మనకు ఉండవు. ఇవి నిజానికి ఏదో మన మేధస్సు పెరిగిపోయి చేసేది కాదు, కేవలం ద్వేషబుద్ధి చేత చేసేటువంటిది. ఎందుకు అనవసరంగా ఈశ్వరుని నిందా పాపం కట్టుకోవడం మనం? అందుకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. మొత్తానికి బాణాసురుడు వృత్తాంతం చెప్తున్నారు ఇక్కడ. అంటే అటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వారినే పరమేశ్వరుడు అనుగ్రహించాడే. మరి దైవీ ప్రవృత్తి కలిగి చక్కగా సాత్వికంగా ఆశ్రయిస్తే వాడికి ఇహంలో కావలసిన ఐశ్వర్యములన్నీ ఇవ్వడమే కాకుండా కైవల్యాన్ని కూడా ఇస్తాడని చెప్పడానికి ఇక్కడ పుష్పతంత్రి ఉదాహరణలు చూపిస్తున్నాడు మనకి.
3: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org. Om Namah Shivaya.

0: సంవిశంతు తయా దేవతాయాంగిరస్వధ్రువేసీదతం.
1: ఇషశ్చోర్జశ్చ శారదా ఋతు అగ్నేరంతశ్లేషోసి.
0: కల్పేతాంద్యావా పృథివీ కల్పంతామాప ఓషాధయః కల్పంత మగ్నయః పృథంగ్ మమజ్యేష్ఠ్యాయ సవ్రాతాః. ఏ అగ్నయః సమానః.

ఆశుస్త్రవృద్ధాంతః పంచదశో వ్యోమా సప్తదశో ధరుణ ఏకవిజ్ఞేషః ప్రతూర్తిరష్టాదశః తపో నవదశోభివర్తః సవిజ్ఞేషో వర్చో ద్వావిజ్ఞేషః సంభరానస్త్రయో విజ్ఞేషో యోనిశ్చతుర్విజ్ఞేషః గర్భాః పంచ విజ్ఞేష ఓజస్త్రిణవః క్రతురేకత్రిజ్ఞేషః ప్రాతిష్ఠ త్రాయస్త్రిజ్ఞేషో బ్రహ్మస్యావిష్టపంచతుస్త్రిజ్ఞేషః నాకషట్రిజ్ఞేషో వివర్తోష్టా చత్వారిజ్ఞేషో ధర్త్రం చాతుష్టోమః అగ్నేర్భాగో ఓసి దీక్షాయా ఆధిపత్యం బ్రహ్మస్ఫృతం త్రివృత్స్తోమః ఇంద్రస్య భాగో ఓసి విష్ణోరాధిపత్యం క్షత్రగ్స్ఫృతం పంచదశస్తోమః రజక్షాసాం భాగో ఓసి ధాతురాధిపత్యం జనిత్రగ్ స్ఫృతజ్ఞ సప్తదశస్తోమః మిత్రస్య భాగో ఓసి వరుణస్యాధిపత్యం దివో వృష్టిర్వాత స్ఫృత ఏక విజ్ఞేషస్తోమః వసూనాం భాగో ఓసి రుద్రానామాధిపత్యం చతుష్పాత్ స్ఫృతం చాతుర్

శఫాః పశవో సృజ్యంత వరుణోధీపతిరాసీత్రయో విజ్ఞేషత్యాస్తువత క్షుద్రాః పశవో సృజ్యంత పూషాధీపతిరాసీత్ పంచ విజ్ఞేషత్యాస్తువతారణ్యాః పశవో సృజ్యంత వాయురధీపతిరాసీత్ సప్త విజ్ఞేషత్యా

ఉపమంథతి అర్ధోజిమిదనాం శనికలోపమంథతి ఏకాశిమిదనాం దక్షిణాపమంథతి దక్షిణావృద్ధిమిదనాం అనారభ్యోపమంథతి సభ్యవితరణం గచ్చతి ఇమాన్ నిజం మే నిముద్ధంతి ఉపదేశిదేనాశ్చ వితరస్యంతే చతుస్రక్తిర్భవతి సర్వాశ్చ వృషభ పితరః

ఆవృత్తి పరిశ్రమతి అంతరిదు అహితృలోకోమనుష్య లోకాత్వరుడినం సద్దేవానా సన్మనుష్యాణ యత్సమూలం సత్తి

ప్రత్యనాయమానం పరిగణ్యేరాద కన్న పరిదభ్యాద రక్షాకం యజ్ఞం భన్య సౌపరిధే పరిదధాయి రక్షసా అపరత్యే అసోమృత్యోరే.

ఆధారయతి యజ్ఞపరుషోరనంతరిచ్చే నారిషేయం వ్రణీతే సహోతారం హృదారిషేయం వ్రణీత యద్ధోతారం ప్రమాణి.

సంతతమవర్జతే సోనాగం సంసత్యే శ్రీవైర్ధపూర్వయాపరోనువాచ్యజా కనయతి ద్వితీయ గమయతి రాజ్యయ శ్రీయోకే వితర

అశ్రావయతి హస్తుపదే ప్రశ్రాశ్రావయతి స్వధానమయతి వషత్కరోతి స్వధాకారోహిమిదనా స్వమగ్రయతి స్వమత్రయాహి పితర స్వామం చిదమంతయతి సంవత్సరో వే సోమక్షితవాన్ సంవత్సరమే వదతి.

సమేవ తద్ధిగతి అథో యథాయతే సాధిగేవే హేతత్వేతమంత్రి తస్మాదీయాన్నామంతి హేతావంతో అత్రమిదాగం వందధ్వనిత్యాహిగ్రహంచమంతి హేతావే మనుష్యాణి స్వామి నిష్కర.

అగ్నిదేవోపధ్యస్తారం గృతేర్వదనంతే సంతం మా ఏతే ప్రాణానాహం గచ్చంతి ఖ్యాతిపతిష్టం.

ఇత్యాహ ప్రాణదేవ పునరయుక్త అర్క్షన్ననీమదంతీతి కాళికపక్షమపతిష్టంతే అర్క్షన్ననీమదంతాసత్వోపతిష్టామహితి వా వేదదా అమీమదంత వితరత్వ్యాలిప్రపద్యంతే అమీమదంత వితర

0: అపగరిహిరావధో యాజౌయజలి ప్రజాయే బలిహే ప్రజాయమృత్యాజలి ప్రయాజానయజలి రావణో యాజౌ సత్సంపద్యంతే సద్వాయతమః లోహే వక్రేణాది సమర్జన్వాహాత్రైజాజయంతి హరపత్యన్వాసీత సత్సంయాజనయో ప్రవాయుపాత్యాత్
1: ఓం నమః శివాయ. యూఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
0: అదే బాగుంది.

నిరవతరత్ శీర్షకపాదాభవంతి ఏకదేవ రుద్రం నిరవతరత్ నాభిధారయతి శరభిధారయేత్ అంతరవచారణకం రుద్రం కుర్యాత్ ఏకోన్ముఖేన యంతి తద్భిరుద్రస్య భాగభేదం ఇమాన్ విషయంతి శేషావే రుద్రప్యతిక ప్రాయామే పతిహి రుద్రం నిరవతరత్ అగ్రోపాపకృతానాభుక్తేనాతిష్టత అసౌతే పశుర్దిశ్యామే వద్ది సమత్రే పశుం నిర్దిపచే

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga, Spiritual Discourse. In this, you are about to listen Sadhana, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಓಂ ಸಹನಾವತು ಸಹನೋ ಭುನಕ್ತು ಸ ವೀರ್ಯಂಕರವಾವಹೈ ತೇಜಸ್ವಿನಾವಧೀತಮಸ್ತು ಮಾ ವಿದ್ವಿಷಾವಹೈ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ. ತಪಸ್ವಾಧ್ಯಾಯ ಈಶ್ವರ ಪ್ರಣಿಧಾನಾನಿ ಕ್ರಿಯಾ ಯೋಗಃ ಸಮಾಧಿ ಭಾವನಾರ್ಥ ಕ್ಲೇಶತನೂಕರಣಾರ್ಥಶ್ಚ ಅವಿದ್ಯಾಸ್ಮಿತಾರಾಗದ್ವೇಷಾಭಿನಿವೇಶಾಃ ಪಂಚಕ್ಲೇಶಾಃ ಅವಿದ್ಯಾಕ್ಷೇತ್ರಮುತ್ರೇಷಾಂ ಪ್ರಸುಪ್ತತನುವಿಚ್ಛಿನ್ನಾವತಾರಾಣಾಂ ಅನಿತ್ಯಾಶ್ರೀ ದುಃಖಾನಾತ್ಮಸು ನಿತ್ಯಶುಚಿ ಸುಖಾತ್ಮಖ್ಯಾತಿರವಿದ್ಯಾ ದೃಗ್ದರ್ಶನಶಕ್ತಿಯೋರೇಕಾತ್ಮತೈವ ಅಸ್ಮಿತಾ. ಸುಖಾನುಷಯೀ ರಾಗಃ ದುಃಖಾನುಷಯೀ ದ್ವೇಷಃ ಸ್ವರಸವಾಹೀ ವಿದುಷೋಪಿ ತಥಾ ರೂಢೋ ಅಭಿನಿವೇಶಃ. ತೇ ಪ್ರತಿಪ್ರಸವಹೇಯಾಃ ಸೂಕ್ಷ್ಮಾಃ ಧ್ಯಾನಹೇಯಾಸ್ತದ್ವೃತ್ತಯಃ. ಕ್ಲೇಶಮೂಲಃ ಕರ್ಮಾಶಯೋ ದೃಷ್ಟಾ ದೃಷ್ಟಜನ್ಮವೇದನೀಯಃ. ಸತಿ ಮೂಲೇ ತದ್ವಿಪಾಕೋ ಜಾತ್ಯಾಯುರ್ಭೋಗಾಃ. ತೇ ಹ್ಲಾದ ಪರಿತಾಪಫಲಾಃ ಪುಣ್ಯಾಪುಣ್ಯಹೇತುತ್ವಾತ್ ಪರಿಣಾಮತಾವ ಸಂಸ್ಕಾರ ದುಃಖೈಃ ಗುಣವೃತ್ತಿ ವಿರೋಧಾಚ್ಚ ದುಃಖಮೇವ ಸರ್ವಂ ವಿವೇಕಿನಃ. ಹೇಯಂ ದುಃಖಂ ಅನಾಗತಂ ದೃಷ್ಟದೃಶ್ಯೋ ಸಂಯೋಗೋ ಹೇಯ ಹೇತುಃ. ಸೋ ವಿ ಸಾ ದಿ ಹೇಯಂ ಅಂಡ್ ದಿ ಹೇಯ ಹೇತು ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿ ಸಂಸಾರ. ಹೇಯ ದಿ ಸಂಸಾರ ಅಂಡ್ ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿ ಸಂಸಾರ ದೃಶ್ಯ ಸ್ವರೂಪಂ. ನೌ ವಿ ಆರ್ going to inquire about the truth of the drishya, about whatever we see, the world. What is that? Prakasha kriya sthiti shilam bhutendriyatmakam bhoga pavargartham drishyam. Sutra. Prakasha kriya sthiti shilam bhutendriyatmakam bhoga pavargartham drishyam. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೋಗಾಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿಶೀಲಂ ಭೂತ ಇಂದ್ರಿಯ ಆತ್ಮಕಂ ಭೋಗ ಅಪವರ್ಗಾರ್ಥಂ ದೃಶ್ಯಂ. ವಾಟ್ ಇಸ್ ದೃಶ್ಯ? ದೃಶ್ಯ ಇಸ್ ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ದಿ ಸೀಯಿಂಗ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್, ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ವಾಟ್ ಇಸ್ ದಟ್? ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ ಶೀಲಂ ತತ್ ಶೀಲಂ. ಸೋ ಇಟ್ ಈಸ್ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ವಾಟ್ ದಿ ದೃಶ್ಯ ಇಸ್ ದಿ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ. ಪ್ರಕಾಶ ಪ್ರವೃತ್ತಿ ನಿಯಮಾರ್ಥಾಃ ವಿಸಾ ಇನ್ ಸಾಂಖ್ಯ. ಪ್ರಕಾಶ ಕ್ರಿಯಾ ಸ್ಥಿತಿ. ಪ್ರಕಾಶ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಸತ್ವ, ಕ್ರಿಯಾ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ರಜಸ್, ಸ್ಥಿತಿ ದಿ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ತಮಸ್. ದಟ್ ಇಸ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ದಿ ದೃಶ್ಯ, ದಿ ಆಬ್ಜೆಕ್ಟ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್. ಅಂಡ್ ಭೂತ ಇಂದ್ರಿಯಾತ್ಮಕಂ, ಇಟ್ ಇಸ್ ಮೇಡ್ ಆಫ್ ಪಂಚಭೂತಾಸ್ ಅಂಡ್ ಇಟ್ ಇಸ್ the object of the sense organs. And that is, what is that for? Bhoga apavargartham. The world of experience is for, pradhana creates the world of experience for bhoga and apavarga of the purusha. Bhoga, his experience, and apavarga, his realization. ಸ್ವಾರ್ಥಂ ಇವ ಪರಾರ್ಥಂ ಆರಂಭಃ. ದೋ ದಿ ಪ್ರಧಾನ ಡಸ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಎನಿ ಯೂಸ್ ಇನ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್, ಇಟ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್ ಲೈಕ್ ಇಟ್ ಇಸ್ ಆಫ್ ಇಟ್ಸ್ ಓನ್. ಇಟ್ ಇಸ್ ಗೋಯಿಂಗ್ ಟು ರೀಪ್ ದಿ ರಿಸಲ್ಟ್ಸ್ ಫಾರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಲೈಕ್ ದಟ್ ಇಟ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್, ದೋ ಇಟ್ ಹ್ಯಾಸ್ ನಥಿಂಗ್ ಟು ಡೂ ವಿತ್ ಇಟ್. ಅಂಡ್ ಫಾರ್ ದಟ್ ದೇ ಗೇವ್ ಅನ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಆಲ್ಸೋ, ಲೈಕ್ ದಿ ಕೌ which naturally secretes milk for the calf, the same way this pradhana naturally creates this srishti. Prakasha shilam sattvam, kriya shilam rajah, sthiti shilam tama iti. Prakasha ది ఇల్యూమినింగ్ ది నేచర్ ఆఫ్ ఇల్యూమినింగ్ ఇస్ ఆఫ్ ది సత్వగుణ. క్రియాశీలం ది నేచర్ ఆఫ్ ఎఫర్ట్ ఫంక్షనింగ్ ఇస్ ఆఫ్ ది రజోగుణ. స్థితిశీలం ది నేచర్ ఆఫ్ లేజినెస్ ఎక్సెట్రా వేర్ దర్ ఇస్ నో ఎఫర్ట్ హ్యాపనింగ్ దట్ ఇస్ తమో గుణ. ఇది ఏతే గుణాః పరస్పర ఉపరక్త విభాగాః సంయోగ విభాగ ధర్మాణః ఇతరేతర ఉపాశ్రయేణ ఉపార్జిత మూర్తయః పరస్పర అంగంగిత్వే అపి అసంభిన్న శక్తి ప్రవిభాగాః తుల్య జాతీయ అతుల్య జాతీయ శక్తి భేద అనుపాతినః ప్రధాన వేళాయాం ఉపదర్శిత సన్నిధానాః గుణత్వే అపి చ వ్యాపారమాత్రేన ప్రధానాంతర్నీత అనుమిత అస్థితాః పురుషార్థకర్తవ్యతయా ప్రయుక్త సామర్థ్యాః సన్నిధి మాత్ర ఉపకారిణో అయస్కాంతమణి కల్పాః ప్రత్యయమంతరే అంతరేణ ఏకం ఏకతమస్య వృత్తిం అనువర్తమానాః ప్రధాన శబ్దవాచ్యాః భవంతి. ఏతే గుణాః దీస్ గుణాస్ దట్ విచ్ ది కాస్ ఫర్ ది బాండేజ్ ఆఫ్ ది పురుష పరస్పర ఉపరక్త విభాగాః దే జాయిన్ టుగెదర్ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ టు ఫంక్షన్ because sattva cannot do anything on its own, tamas also cannot do anything of its own, so they need the help of the rajoguna which has effort to function, and only rajoguna cannot function because it has to decide, so with the help of tamo sattva guna it will decide, and తమో గుణ హెల్ప్స్ ఆల్సో ఇన్ డిఫరెంట్ వేస్ టు డెల్యూట్ దిస్ జీవ ఎక్సెట్రా. సో సంయోగ విభాగ ధర్మాణ దే ఆర్ ఆఫ్ సంయోగ అండ్ విభాగ ధర్మ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ అండ్ దే సెపరేట్ థింగ్స్ ఇతరే ఇతర ఉపాశ్రయణ బై హెల్పింగ్ ఈచ్ అదర్ బై బీయింగ్ సపోర్ట్ టు ఈచ్ అదర్ ఉపార్జిత మూర్తయ దే క్రియేట్ ది whole thing, whatever the dravyas, whatever we see in this world, they are all created by this sattva ras tamas. When they mix in different qualities, they create different things. Paraspara anga angitve api, how does they create paraspara anga angitve api, though they are anga and angi. Anga and angi means, see, one thing becomes the majority and the other thing, other two gunas become a anga, a part of that anga, angi, that main quality, pradhana quality. Pradhana quality is important. Whatever one becomes the primary, the other two become secondary. So each situation, one takes the primary form and the other two takes the secondary form. Though it is like that, asambhinna shakti prayibhagaha. Asambhinna shakti prayibhagaha. There is no contradiction in that. There is no confusion in that. See, how does, see, sattva guna, raja guna and tamo guna, they are so different. How do they come into contact to create jagat, to create the world of experience? When this was asked, the Sankhyans answered it with this example, that they are like the earth, the water and fire. When the three elements, they come into contact, they create the light. In the lamp we see, the oil lamp we see, there is oil which is quality of water, there is twig which is the quality of earth, and there is this fire, quality of fire. So when these three come into contact, they still function. In the same way, these, though they are separate, they come into contact and they start creating the world of experiences. Tulya tulya jatiyaha, they are samana jatiyaha and vibhinna jatiyaha, they create things of same quality and different quality. Therefore, ಜಾತಿಯ ಶಕ್ತಿ ಭೇದ ಅನುಪಾತಿನ ಇನ್ ದಿಸ್ ಶಕ್ತಿ ಭೇದ ದೇ ಫಾಲ್ ಇನ್ ದಿಸ್ ಶಕ್ತಿ ಭೇದ ದಿ ಡಿಫರೆಂಟ್ ಶಕ್ತಿ ಇಸ್ ದಿ ಪವರ್ ದೇ ಈಚ್ ಹ್ಯಾವ್ ಡಿಫರೆಂಟ್ ಪವರ್ಸ್ ಪ್ರಧಾನ ವೇಲಾಯ ಉಪದರ್ಶಿತ ಸನ್ನಿಧಾನ ಗುಣತ್ವೇ ಅಪಿ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ದೋ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಪ್ರಧಾನ ವೇಲಯ ಮೀನ್ಸ್ ದಿ ಪ್ರಧಾನ ಕಾಲೆ ಇನ್ ದಿ ಇನ್ ದಿ ಪೀರಿಯಡ್ ಆಫ್ ಪ್ರಧಾನ ವೆನ್ ದಿ ಪ್ರಧಾನ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಟು ಕ್ರಿಯೇಟ್ ದಿ ವರ್ಲ್ಡ್ ಅಟ್ ದಟ್ ಪಾಯಿಂಟ್ ಆಫ್ ಟೈಮ್ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಅಸ್ತಿ ಪ್ರಧಾನ ನೇಚರ್ ಅಪಿ ಚ ವ್ಯಾಪಾರ ಮಾತ್ರೇನ ಥ್ರೂ ದಿ ವ್ಯಾಪಾರ ಥ್ರೂ ದಿ ಫಂಕ್ಷನ್ ಬೈ ಹೆಲ್ಪಿಂಗ್ ದಿ ಪ್ರಧಾನ ಟು ಫಂಕ್ಷನ್ ಬಿಕಾಸ್ ಪ್ರಧಾನ ಇನ್ ಇಟ್ಸ್ ವೆನ್ ದಿ ಸತ್ವ ಗುಣ ಅಂಡ್ ತಮೋ ಗುಣ ಸತ್ವ ರಜ ತಮೋ ಗುಣ ವೆನ್ ದೇ ಆರ್ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದಿ ಪ್ರಧಾನ ಕೆನಾಟ್ ಫಂಕ್ಷನ್ ದಟ್ ಕೆನಾಟ್ ಕ್ರಿಯೇಟ್ ಎನಿ ಸೃಷ್ಟಿ ಸೊ ವೆನ್ ದಿ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ಇಸ್ ಡಿಸ್ಟರ್ಬ್ಡ್ ದಿ ಸೃಷ್ಟಿ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ವ್ಯಾಪಾರ ಮಾತ್ರೇನ ಪ್ರಧಾನ ಅಂತರ್ನೀತ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಬೈ ದಿ ಫಂಕ್ಷನ್ ಬೈ ಚೇಂಜಿಂಗ್ ದೇರ್ ಸ್ಟೇಟಸ್ ಅನುಮಿತ ಅಸ್ತಿತಾಹ ಅಂಡ್ ಹೌ ಡು ಯು ಸಿ ಹೌ ಡು ಯು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಿ ನೇಚರ್ ಆಫ್ ಸತ್ವ ರಜಸ್ ತಮಸ್ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಪ್ರಧಾನ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ಆರ್ ಹೌ ಡು ಯು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಟ್ ದೇ ಆರ್ ದಿ ಕಾಸ್ ಫಾರ್ ದಿ ಕ್ರಿಯೇಷನ್ ದೇ ಆರ್ ಅಂಡರ್ಸ್ಟುಡ್ ಥ್ರೂ ದಿ ಇನ್ಫರೆನ್ಸ್ ಫಾರ್ ಆಲ್ ದೀಸ್ ತ್ರೀ ದಿ ಹೋಲ್ ವರ್ಲ್ಡ್ ಯು ಸಿ ದಿ ತ್ರೀ ಟೈಪ್ಸ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ the happy experience, the sorrowful experience and the deluded experience. So these has to be created by different kinds of gunas. So we infer through the karya, karya lingaka anumana they say, through the karya we experience, we infer that there is a cause for this karya, this effect. So ಪ್ರಯುಕ್ತ ಸಾಮರ್ಥ್ಯ ಪುರುಷಾರ್ಥ ಕರ್ತವ್ಯತೆಯ ಪ್ರಯುಕ್ತ ಸಾಮರ್ಥ್ಯ ಅಂಡ್ ದೇ ಕ್ರಿಯೇಟ್ ಆಲ್ ದೀಸ್ ದಿ ವರ್ಲ್ಡ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಫಾರ್ ದಿ ಪುರುಷ ಟು ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ದಿ ಭೋಗ ಅಂಡ್ ಮೋಕ್ಷ ಸನ್ನಿಧಿ ಮಾತ್ರ ಉಪಕಾರಿಣ ಅಯಸ್ಕಾಂತ ಮಣಿಕಲ್ಪಾಹ ದೇ ಆರ್ ಸಮಥಿಂಗ್ ವಿಚ್ ಇಸ್ ಲೈಕ್ ದಿಸ್ ಸನ್ನಿಧಿ ವಿಚ್ ಇಸ್ ಲೈಕ್ ಅಯಸ್ಕಾಂತ ಮಣಿ ಅಯಸ್ಕಾಂತ ಮಣಿ ಮೀನ್ಸ್ ಲೈಕ್ ಅ ಮ್ಯಾಗ್ನೆಟ್ ದೇ ಡೋಂಟ್ ಡೂ ಎನಿಥಿಂಗ್ ಇನ್ ದಿ ಪ್ರಸೆನ್ಸ್ ಆಫ್ ದಿ ಮ್ಯಾಗ್ನೆಟ್ ಲೈಕ್ ದಿ ಐರನ್ ಫಿಲಿಂಗ್ಸ್ ದೇ ಮೂವ್ ಇನ್ ದಿ ಸೇಮ್ ವೇ ಇನ್ ದಿ ಪ್ರಸೆನ್ಸ್ ಆಫ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ಎವ್ರಿಥಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಫಂಕ್ಷನಿಂಗ್ ಇನ್ಸ್ ಓನ್ ಪ್ರತ್ಯಯ ಮಂತ್ರೇನ ಏಕತಮಸ್ಯ ವೃತ್ತಿಂ ಅನುವರ್ತಮಾನಃ ಪ್ರಧಾನ ಶಾಸ್ತ್ರವಾಚ್ಯಃ ಭವಂತಿ ಪ್ರತ್ಯಯ ಸೊ ಪ್ರತ್ಯಯ ಮೀನ್ಸ್ ದಿ ವಾಟ್ ಎವರ್ ನೇಚರ್ ಆಫ್ ದಿ ಗುಣ ವಿ ಆರ್ ಟಾಕಿಂಗ್ ಅಬೌಟ್ ಫಾರ್ ಇಟ್ಸ್ ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ಪ್ರಧಾನ ಶಬ್ದವಾಚ್ಯ ವೃತ್ತಿಂ ಅನುವರ್ತಮಾನಃ ದೇ ಎಕ್ಸಿಸ್ಟ್ ಅಸ್ ದಿ ಫಂಕ್ಷನ್ ದಿ ಥಾಟ್ ಫಂಕ್ಷನ್ ವೃತ್ತಿ ಹಿಯರ್ ವೃತ್ತಿ ಇಸ್ ನಾಟ್ ಥಾಟ್ ಫಂಕ್ಷನ್ ಇಟ್ಸ್ ದಿ ಫಂಕ್ಷನ್ ದೇ ಆರ್ ಸ್ಪೆಷಲ್ ಆಟ್ರಿಬ್ಯೂಟ್ ಪ್ರಧಾನ ಶಬ್ದವಾಚ್ಯ ಭವಂತಿ ದೇ ಆರ್ ವೆನ್ ದೇ ಆರ್ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದೇ ಆರ್ ಕಾಲ್ಡ್ ದಿ ಪ್ರಧಾನ ವೆನ್ ದೇ ಆರ್ ಇನ್ ಡಿಸ್ಟರ್ಬ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ಅಗೇನ್ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದೇ ಆರ್ ಸ್ಟಿಲ್ ಕಾಲ್ಡ್ ಪ್ರಧಾನ ಬಟ್ ಪ್ರಧಾನ ವಿಚ್ ಹ್ಯಾಸ್ ಕಮ್ ಇನ್ ಟು ಎಕ್ಸಿಸ್ಟೆಂಟ್ ಅಂಡ್ ದಿ ಪ್ರಧಾನ ವಿಚ್ ಹ್ಯಾಸ್ ನಾಟ್ ಕಮ್ ಇನ್ ಟು ಎಕ್ಸಿಸ್ಟೆನ್ಸ್ ದಟ್ ಇಸ್ ದಿ ಡಿಫ್ರೆನ್ಸ್ ಅವ್ಯಕ್ತ ಇಸ್ ಅಗೇನ್ ಪ್ರಧಾನ ವ್ಯಕ್ತ ಸ್ಟೇಟ್ ಆಲ್ಸೋ ಇಟ್ ಇಸ್ ಪ್ರಧಾನ ಪ್ರಧಾನ ಇನ್ ಅವ್ಯಕ್ತ ಸ್ಟೇಟ್ ಅಂಡ್ ಪ್ರಧಾನ ಇನ್ ವ್ಯಕ್ತ ಸ್ಟೇಟ್ ಪ್ರಧಾನ ಇನ್ ಅನ್ಮ್ಯಾನಿಫೆಸ್ಟೇಟ್ ಅಂಡ್ ಪ್ರಧಾನ ಇನ್ ಮ್ಯಾನಿಫೆಸ್ಟೇಟ್ ದಟ್ಸ್ ದಿ ಡಿಫರೆನ್ಸ್ ವೆನ್ ದಿ ಸತ್ವ ರಜಸ್ ತಮೋ ಗುಣ ಇಸ್ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದಿ ಪ್ರಧಾನ ಎಕ್ಸಿಸ್ಟ್ ಇನ್ ದಿ ಅನ್ಮ್ಯಾನಿಫೆಸ್ಟೇಟ್ ಇನ್ ದಿ ಸತ್ವ ರಜಸ್ ತಮೋ ವೆನ್ ದೇ ಆರ್ ಆಲ್ ದಿ ತ್ರೀ ಗುಣಾಸ್ ಆರ್ ಇನ್ ಇನ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದಿ ಪ್ರಧಾನ ಇಸ್ ಇನ್ ದಿ ಮ್ಯಾನಿಫೆಸ್ಟ್ ಸ್ಟೇಟ್ ಸೋ ಏತದ್ ದೃಶ್ಯಂ ಇತಿ ಉಚ್ಯತೆ ಅಂಡ್ ದಿಸ್ ಪ್ರಧಾನ ವಿಚ್ ಸ್ಟಾರ್ಟ್ಸ್ ಕ್ರಿಯೇಟಿಂಗ್ ಬಿಕಾಸ್ ಆಫ್ ದಿ ಇನ್ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ದಟ್ ಇಸ್ ವಾಟ್ ಇಸ್ ಕಾಲ್ಡ್ ಅಸ್ ದೃಶ್ಯ ದಿ ವರ್ಲ್ಡ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ತದೇತದ ದೃಶ್ಯಂ ಭೂತೇಂದ್ರಿಯಾತ್ಮಕಂ ಭೂತಭಾವೇನ ಪೃಥಿವ್ಯಾದಿನ ಸೂಕ್ಷ್ಮಸ್ಥೂಲೇನ ಪರಿಣಮತೆ ತಥಾ ಇಂದ್ರಿಯಭಾವೇನ ಶ್ರೋತ್ರಾದಿನ ಸೂಕ್ಷ್ಮಸ್ಥೂಲೇನ ಪರಿಣಮತ ಇತಿ ಸೊ ದಿಸ್ ದೃಶ್ಯಂ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಆಫ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಇಸ್ ಆಫ್ ಭೂತ ಅಂಡ್ ಇಂದ್ರಿಯ ಭಾವ ದೇ ಹ್ಯಾವ್ ದಿ ನೇಚರ್ ದೇ ಹ್ಯಾವ್ ದಿ ದೇ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮ್ ದೆಮ್ಸೆಲ್ಫ್ ಫ್ರಮ್ ಭೂತ ಫಾರ್ ದಿ ಇಂದ್ರಿಯಾಸ್ లైక్ భూతేంద్రియాత్మకం భూతభావేన, భూతభావేన మీన్స్ పృథివ్యాదిన సూక్ష్మ స్థూల పరిణమతే. సో ది పృథివీ ఎక్సెట్రా ది ఫైవ్ సెటిల్ ఎలిమెంట్స్ తన్మాత్రాస్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్ అండ్ దే క్రియేట్ దిస్ జగత్. తన్మాత్రాస్ ఫ్రమ్ తన్మాత్రాస్ ది జగత్ ది వరల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కమ్ వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కమ్. దిస్ ఇస్ భూతాత్మక క్రియేషన్ బికాస్ ఆఫ్ ది భూతాస్ బికాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ తన్మాత్రాస్ అండ్ నౌ తథా ఇంద్రియ భావేన ఫ్రమ్ ది సటిల్ స్టేట్ ఇట్ క్రియేట్స్ దిస్ గ్రాస్ స్టేట్. తన్మాత్రాస్ విచ్ ఆర్ సటిల్ స్టేట్ ఆఫ్ ఈచ్ భూతాస్ ఫ్రమ్ దట్ ది గ్రాస్ స్టేట్ ఆఫ్ ది భూతాస్ ఆర్ క్రియేటెడ్ అండ్ దెన్ తథా ఇంద్రియ భావేన ఇన్ ద సేమ్ వే ది ఇంద్రియ భావేన శ్రోత్రాదినా సూక్ష్మ స్థూలేన పరిణమతే. ఫ్రమ్ ది తన్మాత్రాస్ నాట్ ఓన్లీ ది ఎక్స్పీరియన్స్ ది వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ ది తన్మాత్ర ఇట్సెల్ఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఫార్ దోస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో కమ్స్. తన్మాత్ర ఇస్ ది కాజ్ ఫార్ ది వరల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ది సెన్స్ విచ్ ఇస్ ది మీన్స్ టు ఎక్స్పీరియన్స్ దట్. సో తత్తు న ప్రయోజనం అండ్ వై ఇస్ ఇట్ క్రియేటింగ్ వితౌట్ ఎనీ యూస్. సి ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్ ఫార్ ప్రధాన ఆఫ్ ఇట్స్ ఓన్ దర్ ఇస్ నో యూస్. వై ఇస్ ఇట్ క్రియేటింగ్ సంథింగ్ వితౌట్ ఎనీ కాజ్ ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే వితౌట్ ఎనీ రిజల్ట్ ఇన్ మైండ్ ఈవెన్ అన్ ఇడియట్ విల్ నాట్ డూ ఎనిథింగ్. నౌ దిస్ ప్రధాన వై షుడ్ ఇట్ డూ ఎనిథింగ్ బికాస్ ఇట్స్ అన్ ఇడియట్ బేసిక్లీ దట్స్ ది రీజన్ బికాస్ ప్రధాన ఇస్ ఇన్సెంటియంట్ ఇన్సెంటియంట్ మీన్స్ ఇట్స్ అన్ ఇడియట్ సో ఇట్ ఇస్ డూయింగ్ బట్ నాట్ జస్ట్ దట్ అపితు ప్రయోజనం పూర్వీకృత్య ప్రవర్తతే తత్తు నా ప్రయోజనం డోంట్ థింక్ ఇట్ హాస్ నో సెన్స్ ఆఫ్ యూస్ఫుల్నెస్ ఇట్ హ్యాస్ దిస్ ఐడియా ఓకే దిస్ క్రియేషన్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ వాట్ ఇస్ ది యూస్ వాట్ ఇస్ ఇట్ గోయింగ్ టు యూస్ దిస్ క్రియేషన్ ఫార్ భోగ అపవర్గార్థం హీ తదృశ్యం పురుషస్యేతి ఇట్ క్రియేట్స్ హ్యావింగ్ దిస్ ఇన్ ఇట్స్ మైండ్ అస్ గో ఇన్ ఇట్స్ ఇన్ క్రియేషన్ ఆస్పెక్ట్ హ్యాపన్స్ బికాస్ ఇట్ థింగ్స్ ఇట్ that this creation, this drishya is for the bhoga and apavarga of the purusha. Bhoga, the experience, and apavarga, the realization. When the purusha sees the tattvas, he gains realization. When the purusha experiences the tattva, he gains the experience. For according to his karma, he experiences the jagat. Jati ayur bhogaha, he experiences the jagat. And according to the sadhana, he experiences the purusha. The purusha means he knows himself by knowing that this jagat is something which is changing and I am the one which is changeless. So that self I am. By knowing this, he gains the realization. So for that only, this creation comes into existence.
0: Om Namah Shivaya. You are listening to Shaivam.org radio, the 24/7 spiritual channel from Shaivam.org.

కలకలనా వైచిత్రచిత్రీకృతం మాయాబీభ విజృంభయత్యపి మహాయోగీ వయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్తమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరా వృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే నానాచిద్రఘటోదరస్థితమః దీప ప్రవాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ తేత

ఇనః మాయా శక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే రాహోగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో వుత్సుసుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా వేదత. స్వప్నే జాగ్రతి వా యయే స పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే.

శివ తవ పదాం భోజ భజనం స్మృతౌ శాస్త్రే వైద్యే సకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి